శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 31వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 22వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 58 సెకండ్లు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఆకాశవాణి స్టూడియోల సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతు స్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రు ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంత్రు ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

0: శ్రోతలు ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. భక్తి రంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్.

0: Reasons, easy EMI gold loan scheme. మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు మూడ్లు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
0: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: ప్రకటనలు విన్నారు, కార్యక్రమం ఇప్పుడు వినండి. ఈ భక్తి

0: ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద.
1: ఇంతటితో ఈనాటి భక్తి రంజిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో జేఎస్ఆర్కి శర్మ గారు అందించే హితోక్తులు వింటారు.
2: రుణములైదు జగతి గణన చేయగ బాగ, దేవ రుణమును పితృదేవ రుణము, ఋషి రుణమును భూత రుణము, సంఘ రుణము తీర్చవలెను వ్యక్తి పేర్చి భక్తి. ఇటీవలి కాలంలో మానవులకు తాము చాలామందికి రుణపడి ఉంటున్నామనే భావనే లేకుండా పోతున్నది. ఈ సృష్టి అంతా తమ కోసమే అనుభవిద్దాం అనుకుంటున్నారు. తల్లిదండ్రులు కనిపెంచాలి, పెద్ద చేయాలి, బాగా చదివించాలి, మంచి ఉద్యోగం ఇప్పించాలి, మంచి ఆస్తిని సంపాదించివ్వాలి, అంతేకాని తాము వారి పట్ల ఎలా ప్రవర్తించాలో ఆలోచించటం లేదు. అపార జ్ఞాన సంపదను వారసత్వంగా ఇచ్చిన ఋషులు కానీ, వానిని అవగతం కావించిన గురువులు కానీ గుర్తుండటం లేదు. పంచభూతాలను తాను తన భార్య పిల్లలు కొల్లగొట్టి ఆనందో బ్రహ్మగా అనుభవించాలనే కానీ వానిని సద్వినియోగం గురించి ఆలోచన చేయటం లేదు. ఇక ఈ సంఘం దేశం తన అభివృద్ధికి సోపానాలుగా నిలవాలి, తనకు రక్షణ కల్పించాలి, అంతేకాని తానేమీ రుణం తీర్చవలసిన అవసరం లేదు అనుకుంటున్నారు. ఈ అపారోసత్వ అసాంఘిక అనైతిక అధర్మ భావన నానాటికీ పెరిగిపోవడం ప్రమాదకరం. మొదట తీర్చవలసింది దేవరుణం. ఎలా తీర్చాలి? ఆస్తిక్య భావనతో ఈ సర్వస్వం భగవంతుని

దివ్య భిక్ష అని భావించాలి. నిరంతరం ఆయన్ను స్మరిస్తూ ఉండాలి, పూజించాలి, ధ్యానించాలి, సర్వస్వం ఆయనకే అర్పించాలి. నీ హృదయ సింహాసనంపైకి ఆయన్ను ఆహ్వానించాలి. ఫలితాన్ని ఆశించకుండా మన కర్తవ్యం మనం నెరవేర్చాలి. ఇలా దేవరుణాన్ని తీర్చవచ్చు. కూర్చుండ మాయింట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరుచనుంటి పాజ్యమ్మునిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి పూజకై మా వీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులే సమర్పించనుంటి నైవేద్యమిడమాకు నారికేళము లేదు హృదయమే చేతికందీయనుంటి.

0: పదాంకములయందు కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి. రెండవది పితృరుణం. జన్మనిచ్చి పెంచి పోషించిన తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీర్చుకొనలేనిది. అందుకే తైత్తిరీయ ఉపనిషత్తులో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ఘోషిస్తున్నది ఆ ఉపనిషత్తు. తల్లిదండ్రులు జన్మదాతలు. వారు జన్మనిచ్చుటయే కాదు, విద్యాబుద్ధులు చెప్పించుట, షోడశ కర్మలు తీర్చుట, సంస్కృతి సంపదను కళాభిరుచిని కల్పించుట, జీవన మార్గదర్శనము చేయుట, ప్రేమాభిమానములను కురిపించుట, ఆత్మవిశ్వాసము కల్పించుట, వ్యక్తిత్వమును తీర్చిదిద్దుట, ఇంకా ఎన్నో చేయు తల్లిదండ్రుల రుణము, వారి పోషణ భారము, వృద్ధాప్య సేవాభారము వహించుట, వంశకీర్తి ప్రతిష్టలు నిలుపుట ద్వారా తీర్చుకునవచ్చును. ఇందుకు శ్రవణకుమారుని జీవితము మనకు ఆదర్శము. తల్లి విషమాయ పెండ్లాము బెల్లమాయ వంటి వైఖరి కూడదు.
1: జీవితమిచ్చును తల్లియే, జీవనగళ నేర్పి తండ్రి శీలమునిచ్చును, సేవింపుము అనవరతము భావింపగవీరి కన్న బంధులు గలరే.
0: మాతృభాషయు మరువరానిది. మూడవది ఋషి రుణము. ఋషులు క్రాంతదర్శులు, సమాజ కళ్యాణమే వారి జీవిత లక్ష్యము. అందుకై నిరంతరము జప తపములు నర్చి గాయత్రి వంటి జనరక్షామంత్రములు సృజించి నెలకు మూడు ఆనలు కురిపించు యజ్ఞయాగాదులను జరిపించి రాక్షస బాధా నివృత్తి కొరకు వీరులను, వారికి తగిన అస్త్రశస్త్రములను సృష్టించి ధర్మమును నాలుగు పాదములు నడిపించు రామాయణ భారత భాగవతాదులు రచించువారు మహర్షులు. గురువులు కూడా వీరి వరుసలోనే ఒత్తురు.
1: విశ్వమెల్ల నిండు విద్యార్థి జనులలో గురుని గొప్పదనము గోచరించు, కాంతినిచ్చి మలగు కర్పూరహారతై శిష్యు కొరకు గురుని బ్రతుకు వెలుగు. అట్టి గురువు రుణము ఎట్లు తీర్పగవచ్చు, అతని అడుగులందే అడుగుయుడుము.
0: గురువు చూపిన మార్గం అనుసరించటం గురు రుణం తీర్చే మార్గం. ఋషులు రచించిన వేద పురాణ కావ్యాలు చదివి వారిని అనుసరించి ధర్మ మార్గాన్ని నడవడమే వారి రుణం తీర్చడం.
2: మీరింతవరకు జేఎస్ఆర్కే శర్మ గారు అందించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధ కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాద్లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనకాపల్లి జిల్లా అలమండ గ్రామానికి చేరుకుని స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం ఏ కోడూరు జిల్లా పరిషత్ హైస్కూలు సమీపంలోని ప్రజావేదిక

0: కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనకాపల్లి పర్యటన అనంతరం విజయనగరం జిల్లా ఎస్కోటకు చేరుకుని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం విశాఖపట్నంలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. విశాఖపట్నం పర్యటన ముగించుకుని రాత్రికి అమరావతి చేరుకుంటారు. హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువత ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య పరిశోధన అవకాశాలు అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. లండన్ పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లతో ముఖ్యమంత్రి సమావేశమై తెలంగాణతో ఆక్స్ఫర్డ్ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య పరిశోధన నైపుణ్యాభివృద్ది అవకాశాల కల్పనపై విస్తృతంగా చర్చించారు. అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లను కల్పించామన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 84 మంది లబ్దిదారులకు 44 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బీసీలు రాజకీయంలోకి ఎక్కువ రావటం మూలంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు బలపడతారు. ఎన్నికలు అక్టోబర్ లోపల పెట్టాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దాంట్లో ఏ కారణం చేత కూడా బలహీన వర్గాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్స్ ఇచ్చాం. డెడికేటెడ్ కమిషన్ కూడా వేశాం. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ త్వరలో ఇస్తుంది. ఎటువంటి అవకాశం తీసుకోకుండా బలహీన వర్గాలకి రాబోయే ఎన్నికల్లో మేలు చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ ప్రకటించాం.
0: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. 36.60 కోట్ల రూపాయలతో రేడియోథెరపీ లీనాక్ యంత్రాన్ని ఈ కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓఎన్జీసీ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి ఇందుకు అవసరమైన మొత్తాన్ని సమకూరుస్తుందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా కాకినాడతో పాటు 7 జిల్లాల పరిధిలోని క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలోనే 3.50 కోట్ల వ్యయంతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం కూడా అందుబాటులోకి రానుందన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా బనగాలపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు కొంతమేర నీరు వచ్చిందన్నారు. ఎల్నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని మంత్రి పేర్కొంటూ,
2: ఇది ఎల్నీఓ ప్రభావం ఉంది, ఇది ప్రకృతిది. ఇప్పుడు ఏ కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణలో లేదు, ఆంధ్రప్రదేశ్ లో లేదు, పక్క రాష్ట్రాలలో లేవు, దేశంలో చాలా చోట్ల లేవు. ఎక్కడో చోట పడుతున్నాయి, ఓ చోట పడడం లేదు. పరిశ్రమలకైనా ఇంకొకరికైనా రైతుల పక్షపాతం ఉండేది మేము. రైతు సోదరులు కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాము, ఈ ఎల్నీఓ ప్రభావం ఉందని కూడా మీకు కూడా తెలుసు, ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో సహా 11 దేశాలకు చెందిన క్రీడా మంత్రులు, అధికారులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. క్రీడాభివృద్దిలో సాంకేతికత, క్రీడా పరిశ్రమల సామర్థ్య పెంపు, సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రోత్సాహంపై సమావేశాల్లో చర్చించనున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, నూతన ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరిరక్షణపై ప్రతినిధులు చర్చించనున్నారు. ఈరోజు తోట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, రేపు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భద్రత, వసతి, రవాణా, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ.

0: మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకార్ జానకి దక్షిణ భారత సినీ పరిశ్రమలో విశిష్ట నటిగా గుర్తింపు పొందారు. 1931 డిసెంబర్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించిన ఆమె రేడియో నాటికలతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం చిత్ర పరిశ్రమలో ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్యాశుల్కం, పిచ్చి పుల్లయ్య, రోజులు మారాయి, పసుపు కుంకుమ, ఆదర్శం సహా వందలాది తెలుగు సినిమాలలో నటించారు. నంది అవార్డులు, పద్మశ్రీ సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె మృతికి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని గరిష్టంగా నిల్వ చేసుకునేలా రాష్ట్రంలోని 44,000 చెరువులను సంరక్షించాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. చెరువుల్లోకి వర్షపు నీటిని మళ్లించేలా చర్యలు చేపట్టి వాటిలో నీటిని నిల్వ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్లు పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్, రాజేంద్రనగర్లో ఎల్నినో ఎదుర్కొనేందుకు వీబీ జీరాంజీ పథకం సమీకృత వ్యవసాయ కుంటల పాత్రపై నిర్వహించిన కార్యశాలలో మంత్రులు వాకిటి శ్రీహరి, ధనసరి సీతక్కలతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆటో స్టార్టర్లతో నిరంతరం మోటార్లు నడిపి భూగర్భ జలాలను వృధా చేయకుండా పంటకు అవసరమైన మేరకే నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్నినో వంటి ప్రకృతి వైపరీత్యాలను సవాలుగా కాకుండా అవకాశంగా మలుచుకోవాలని మంత్రి అన్నారు. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో పర్యటిస్తారు. హైదరాబాద్లో ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రం అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రుచా ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी उक्तवान् यत् परिष्काराः तस्य प्रशासनस्य कृते बाध्यता न, अपि तु प्रतिबद्धता, दृढ़ विश्वासश्च. तेनोक्तं यत् प्रशासनस्य नीतयः जनकल्याणपराः, विकासोन्मुखाः, प्रगतिवर्धकाश्च सन्ति. ह्यः सायंकाले नवदिल्ल्यां इकोनॉमिक टाइम्स वर्ल्ड लीडर्स फोरम इत्येतत् मञ्चं सम्बोधयन् श्रीमोदी उक्तवान् यत् तस्य प्रशासनेन परिष्कारेभ्यः स्पष्टा योजना निर्मिता अस्ति, यस्यां प्राथमिकता शासनस्तरीय परिष्कारेभ्यः प्रदत्ता अस्ति. स उक्तवान् यत् देशस्य भविष्यं सुरक्षितं कर्तुं भारतं नीतिनिर्माणस्तरे नवपरिष्कारान् करोति.
3: 15 अगस्त को मैंने लाल किले से सप्त धारा की, सप्त शक्तियों की बात की है. और इसलिए भारत आज पॉलिसी लेवल पर नेक्स्ट जनरेशन रिफॉर्म्स कर रहा ताकि हमारा फ्यूचर सुरक्षित हो.

ప్రసార విశేషాలు 103.2 మెగాహెడ్స్పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రభూతి గీతంతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఇందులో న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు వినవచ్చు. 7:58 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు అందించే సలహాలు వింటారు. ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం చెరులే. 8:30

నిమిషాలకు మన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిరికొండ మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎర్రం రాజు గారు మరియు డి నిర్మల గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజు గారు. ఇక ఈ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 10 గంటల నుంచి ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు వింటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వివిక్ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంకాలం 5 గంటలకు శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు లలిత సంగీతం వింటారు. 5 గంటల 45 నిమిషాలకు సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు. ఆరు గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. సంస్కృతంలో వార్తలు వినవచ్చు. 6:20 ఈ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 6:30 రంగస్థలి కార్యక్రమంలో అల్లిరాణి కథ చిందు యక్షగానం వినిపిస్తారు చిందుల బాలయ్య బృందం గారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 చిత్రసీమ వింటారు. 8:00 అభిరుచి, 8:30 జానపద సంగీతం, 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు. 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు రిలే వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 ఈనాటి మణిసమ పదిఫిం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెలుగు శర్మని. దేశంలో సంస్కరణలకు ఒక భవిష్య ప్రణాళిక సిద్ధం చేశామని, పాలనా స్థాయిలో ప్రాథమికంగా సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈరోజు మహిళల డబుల్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. సంస్కరణలు తన ప్రభుత్వానికి ఎలాంటి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢమైన విశ్వాసానికి సంకేతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ విధానాలు ప్రజల అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ఆయన చెప్పారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను, భవిష్య ప్రణాళికను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
1: हमने रिफॉर्म्स को लेकर एक क्लियर रोड मैप बनाया. इस रोड मैप की प्रमुख दिशा रही है गवर्नेंस लेवल के रिफॉर्म्स हो. इसके लिए आज 21वीं सदी के भारत में हम सिर्फ रेगुलेशन नहीं बदल रहे, हम रेगुलेशन की पूरी फिलोसॉफी बदल रहे हैं.
0: దేశ భవిష్యత్తును బదిలించేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందని ప్రధానమంత్రి చెప్పారు.

ప్రభుత్వం కేవలం నిబంధనలను మార్చడమే మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్ని మారుస్తోందని ప్రస్తావించారు. గతంలో నిబంధనల పట్ల అనుమతించేంత వరకు నిషేధించింది అనే దృక్పథం ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వం ఆ దృక్పథాన్ని మార్చి నిషేధించబడింది మినహా అన్ని అనుమతించినవే అనే విధానం వైపు పయనిస్తోందని ఆయన అన్నారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలాగా వారిని కొరతలోనే ఉంచడమే గత పాలకుల విధానమని ప్రధానమంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగం కారణమైందని, అయితే తమ ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ నమూనాతో కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వాతావరణం గురించి కూడా ప్రధానమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, వనరుల ఆయుధీకరణ, పెరుగుతున్న అపనమ్మకం కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయన్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచం భారత్ను అభివృద్దికి ఒక కేంద్రంగా చూస్తోందని ఆయన చెప్పారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా అంచనా వేస్తుందని మోదీ చెప్పారు. దేశ అభివృద్దికి ఊపునిచ్చే చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన చెబుతూ, ఇటీవలి ప్రపంచ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలు దేశాల మధ్య పరస్పర అనుసంధానాన్ని ప్రత్యక్షంగా చూపాయని ఆయన చెప్పారు. సామూహిక ప్రగతి స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెబుతూ, దేశంలో G20 అధ్యక్ష స్థానంలో ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు అనే నినాదంతో పనిచేస్తుందని గుర్తు చేశారు. పౌరుల అవసరాలు, దేశ అభివృద్ది ప్రాధాన్యతలను కేంద్ర బిందువుగా ఉంచుకుని ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని కూడా మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోపు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం కోసం 1129 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బలకు అందజేశానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఇందుకు గాను ఆయన ప్రశంసించారు. సరిహద్దు కంచెకు అవసరమైన భూమి కోసం చేసిన అభ్యర్థన 2014 నుండి పెండింగ్ లో ఉందని, పశ్చిమ బెంగాల్లోని సిలిగుడి ప్రాంతంలోని రాణిడంగాలో ఉన్న సశస్త్ర సీమా బల్ ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ అమిత్ షా తెలియజేశారు. అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి, జాతీయ భద్రతను పరిరక్షించేందుకు సరిహద్దు కంచెను పూర్తి చేయడం చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అన్నారు. అక్రమ వలసల పట్ల ప్రభుత్వం తన జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరుగుతాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం ఈరోజు జరగనుండగా క్రీడా మంత్రుల సమావేశం రేపు జరుగుతుంది. ఈ సమావేశాలకు యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అధ్యక్షత వహిస్తారు. అలాగే యువజన వ్యవహారాలు క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా ఖాట్సే కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. యువజన అభివృద్ది, సాధికారతలో సమాజాన్ని బలోపేతం చేయడంపై యువజన మంత్రుల సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుందని, విద్యా నైపుణ్యాభివృద్ది, పారిశ్రామిక స్ఫూర్తి, శ్రేయస్సు, సుస్థిర అభివృద్దిపై చర్చలు జరుగుతాయని యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయంగా ఉన్న డిమాండ్ తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉంచేందుకు, ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నానని తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయలు కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరిగాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23లో సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ MPMS ను ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుతో గత నెలలో కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలియజేసింది.

0: ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కూడా ఈ పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఉత్పత్తి స్థాయిని పెంచడం, మొబైల్ తయారీ సప్లై చైన్ బలోపేతం చేయడం, దేశీయ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీతత్వానికి దీటుగా భారత మొబైల్ తయారీ రంగాన్ని నడిచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ మొబైల్ బ్రాండ్లను అభివృద్ది చేయడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి కూడా ఈ పథకం తోడ్పడుతుంది. ఎంపీఎంఎస్ లో 2 లక్ష్యాలను నిర్దేశించారు. అందులో మొబైల్ ఫోన్ తయారీకి ప్రోత్సాహకాలు అందించడం, భారతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లకు మద్దతు ఇవ్వడం ఉన్నాయి. న్యూఢిల్లీలో మీడియాతో ఈ విషయం తెలియజేస్తూ 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని, భారతీయ యాజమాన్యంలోని మొబైల్ బ్రాండ్లు మేధో సంపత్తి డిజైన్ అభివృద్దికి ఈ పథకం గణనీయంగా ఊపునిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: Mobile phone production cumulative, which was about 22 lakh crore, will be doubling in this period. It will go up to 40 lakh crore. That's a big, big thing. And as you know, last year, smartphone as a category, as a product, was the largest exported item out of India. That position will be retained, that position will be further strengthened. Electronics manufacturing became the 3rd largest category. That will also get sustained now with all these initiatives.
0: బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు మిర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా పదవి స్వీకారం చేశారు. ఢాకాలోని బంగభవన్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో పార్లమెంట్ ఉప స్పీకర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. బీఎన్పీ సీనియర్ నాయకుడైన ఆలంగీర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు. అధ్యక్ష ఎన్నికలో 255 ఓట్లు లభించడంతో ఆయన ఎన్నికలో గెలుపొందారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్ మ్యాచ్ లో టాప్ సీడ్ లో షెంగ్ షూ, టాంగ్ నింగ్ చైనా క్రీడాకారులతో తలపడతారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ రోజు ఈ మ్యాచ్ జరుగుతుంది. నిన్న జరిగిన సెమీఫైనల్స్ లో భారతీయ జోడీ చైనాకు చెందిన ప్రత్యర్థులను ఓడించి సెమీఫైనల్స్ కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశంలో సంస్కరణలకు ఒక భవిష్య ప్రణాళిక సిద్దం చేశామని, పాలనా స్థాయిలో ప్రాథమికంగా సంస్కరణలు తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ప్రారంభించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

విభిన్న కార్యక్రమాల సమాహారి మా ఈ ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు వింటారు ప్రబోధ గీతం. ఇంకా 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆస్తమా వ్యాధికి కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు, అలాగే 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో కాలేయ సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు అందించే సలహాలు వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రభూత గీతాన్ని.

0: ప్రబోధ గీతాన్ని విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా వరద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీ లాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344. డాక్టర్ బలరామ్ జాదవ్.
2: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
1: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
2: డాక్టర్ బలరామ్ జాదవ్,
1: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
4: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
7: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 MHz, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 7:30 అంటే మరికాసేపట్లో ప్రసారమవుతుంది ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో ఆస్తమా వ్యాధికి కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు శ్రోతలకు అందించే సలహాలు వినవచ్చు. గమనిక విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు ఈ పాట విందాం.

0: ఓం నమో వెంకటేశాయ సినిమా కోసం శరత్ సంతోష్ శ్రీనిధి పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:30 ఇప్పుడు వినండి. ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆస్తమా వ్యాధికి కారణాలు లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
1: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్ టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ హరిత కృష్ణ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: మీరు ఒక పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా నిజామాబాద్ లో పనిచేస్తున్నారు. తరచుగా వింటుంటాం ఆస్తమా వ్యాధి వచ్చింది, ఆస్తమా వ్యాధి వచ్చింది అనే మాట. ఈ ఆస్తమా వ్యాధి అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, అలాగే వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటుందా?
3: మనకి ఊపిరితిత్తుల సమస్యలు అంటారా, మనకి చాలా రకాలుగా ఉంటాయండి. సో మనకి కామన్ గా వచ్చేది ఆస్తమా ఉంటుందండి. అట్లానే

0: సిఓపిడి అంటారు. కొంతమందికి క్రానిక్ గా ఇన్ఫెక్షన్స్ ఉండటం వలన బ్రాంకెక్టెసిస్ అని చెప్తారు. మన ఇండియాలో మోస్ట్ కామన్ గా చూసేది ట్యూబర్క్లోసిస్ అండి, టీబీ వ్యాధి అండి. అట్లనే కొంతమందికి నిమోనియా వస్తుంది, మనకి ఐఎల్డి అనే కండిషన్స్ ఉంటాయండి, మనకి ఏంటంటే మన ఆక్యుపేషన్ చేయడం వల్ల గానీ. సో అట్లా కూడా మనకి లంగ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి.
1: సో ముఖ్యంగా ఈ ఆస్తమా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది?
0: సో ఆస్తమా వ్యాధి అనేది మనకి కామన్ గా పేషెంట్ కంప్లైంట్ చేసేది ఏంటంటే దగ్గు రావటము, దగ్గు పొడి దగ్గు ఉండొచ్చు, అట్లనే తెమ్మడితో పాటు ఉండొచ్చు. అలాగే పేషెంట్ దమ్ము వస్తుంది, రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది, నిద్రలో లేచటం దమ్ముతో రావటం, అట్లనే పిల్లి కూతులు రావటము, నడుస్తా అంటే ఆయాసపడటము. సో ఇవన్నీ మనకి కామన్ గా మనం చూసే ఉంటది. అట్లనే పేషెంట్ కొంతమంది ఇట్లా ఇబ్బంది ఉన్నప్పుడు ఛాతీ ఒక బరువు ఉండగా అని చెప్తారు, బరువుగా ఉంది ఛాతీ. సో ఇట్లా కూడా మాకు కంప్లైంట్స్ అనేది
1: వస్తాయి.
0: ఊపర్ తీసుకోవడం కష్టంగా ఉంటది, చెస్ట్ హెవీ అయిపోతుంది. సో ఇవి కామన్ గా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అండి. సో ఈ ఎందుకు అవుతుందంటే మనకి ఎప్పుడైతే మనకి కొన్ని ట్రిగర్స్ అంటూ ఉంటాయండి. సో ట్రిగర్స్ ఏం చేస్తాయంటే మన శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో, ముఖం నుంచి మనకి ఊపిరితిత్తుల్లో ఏవైతే దారులు వెళ్తాయో, వాటిని ఉబ్బుటం చేస్తుంది, వాటిలో వాపు వచ్చేస్తుంది. వాపు వచ్చినప్పుడు క్లియర్ గా ఉన్న పైపు చిన్నగా అయిపోవటం, ఆ చిన్నగా అయిపోయిన పైపు నుంచి గాలి లోపలికి వెళ్ళలేకపోవటం, దాంతో మనకి దమ్ము రావటము, పిల్లి కూతలు రావటము, ఛాతీ బరువుగా ఉండటం అనేది జరుగుతుందండి. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ 17% పేషెంట్స్ బాగా దీంతో ఎఫెక్ట్ అవుతారండి. అట్లనే మనకి ఇండియాలో మోస్ట్ కామన్ గా ఇది కర్ణాటక, అట్లనే చండీగఢ్, మళ్ళీ న్యూఢిల్లీ, సో ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువ కేసెస్ మనం చూస్తామండి.
1: అంటే ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉంది?
0: ఆ ప్రాంతాల్లో ఎందుకంటే అండి, సో అక్కడ మనకి పోలన్స్, కర్ణాటక బెంగళూరు చూసుకున్నాం అనుకోండి, అక్కడ పోలన్ ఉండేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అట్లానే మనకి చండీగఢ్ అండ్ న్యూఢిల్లీ ఏరియాస్ లో మనకి ఏంటంటే అక్కడ మనకున్న పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చండీగఢ్ లో మనకి ఎప్పుడైతే పంటలు అయిపోతాయో వాళ్ళు అక్కడ దాన్ని భూమిని మనం మంట పెడతాం కదా, సో అక్కడి నుంచి వచ్చే పొల్యూషన్, అట్లానే నార్మల్ గా ఉన్న పొల్యూషన్ కూడా ఎక్కువ అవటంతో కూడా మనకి ఎక్కువ ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ.
1: ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి మనకున్నటువంటి ఆధారాలు ఏమిటి?
0: దీనికి గుర్తించడానికి మనకి సింప్టమ్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం. సో మనకి దగ్గు రావటం, ఛాతీ బరువుగా ఉంటాం, పిల్లి కూతులు ఉంటాము, దమ్ము రావటం. సో వీటితో పాటు ఏంటంటే అండి మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము. అట్లానే మనకి డిఎల్సిఓ టెస్ట్లు ఉంటుంది. మనకి సాధారణంగా మనం 6 meters నడవగలుగుతున్నాము, నడిచే డిస్టెన్స్ మనం నడవలేకపోతున్నాము. ఆ సమయంలో కూడా మనకి ఏంటంటే మనం రోజు రెగ్యులర్ గా చేసేది కూడా మనం చేయలేకపోతున్నాము డిస్టెన్స్. సో మనం మన అందుబాటులో ఉన్నది మనం రోజు మనం మానిటర్ చేసుకోగలది. సో ఏంటంటే దీని ప్రకారం కూడా మనం చెప్పుకోగలుగుతాం, మనకి దమ్ము ఎక్కువ అవుతుంది, సో ఐ నీడ్ టు గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్, మనం చెక్ చేసుకోవాలనేది.
1: ఇప్పుడు ఆస్తమా వ్యాధి రావడానికి ఒక వ్యక్తి తీసుకున్న ఆహార పదార్థాలు కూడా ఏమైనా ప్రభావితం చేసే అవకాశం ఉందా?
0: ఉంటాయండి. సో ఇప్పుడు ఎట్లా అంటే మనకి ప్రతి మనిషి ఇంకో మనిషి నుంచి వేరు ఉంటారండి, మనకు పడింది వేరే వాళ్ళకి పడకపోవచ్చు. సో దేర్ ఇస్ అంటే దానికి ఏది కూడా క్లియర్ గా ఉండదు, ఇది తింటేనే వస్తుంది. ఒకళ్ళు పడింది ఇంకొకరు పడకపోవచ్చు, ఒకరికి స్వీట్స్ తింటే వస్తుంది, ఒకరికి మనం తీసుకునే నట్స్ వలన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు, పీనట్స్ తీసుకుంటారు, అవి వాళ్ళకి పడకపోవచ్చు. కొంతమందికి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ పడకపోవచ్చు. సో ఎవ్రీ ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్. సో
1: వాళ్ళని బట్టి అతను తీసుకునే పదార్థాలని బట్టి కొంతమందికి రావచ్చు, కొంతమందికి
0: రాకపోవచ్చు. తినే తిండి వల్లనే కాదండి, మనకు ఒక్కొక్కసారి మనము కొంతమంది ఎక్సర్సైజ్ కి వెళ్తారు, జిమ్ కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే వాళ్ళకి దమ్ము వస్తుంది. సో మనకి ఏంటంటే ఆస్తమా అనేది ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా పెరగచ్చు, రావచ్చు. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. సో వీళ్ళల్లో కూడా ఏంటంటే దీని వలన మనము ఎక్సర్సైజ్ చేయకుండా ఆపేయటం అంటూ ఉండదు. సో ఒకవేళ మనకి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అనేది ఏర్పడుతుంది అన్నప్పుడు మనం దానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు ఎట్లా అంటే మనం ఎక్సర్సైజ్ చేసే ముందు మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఇన్హేలర్స్ వాడితే బిఫోర్ దట్ ఎక్సర్సైజ్ మనకి బెటర్ ఉంటుంది, విల్ నాట్ హ్యావ్ దట్ సింప్టమ్స్ అండి.
1: డాక్టర్ గారు, ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
0: ఉంటుందండి. సో మనకి ఎట్లా అంటే అండి మనకి 70% ఆఫ్ ద కేసెస్ జెనెటిక్

0: గా కూడా వస్తుంది. అంటే స్ట్రాంగ్ హిస్టరీ అంటే మన పేరెంట్స్ గానీ తల్లిదండ్రులు గానీ లేకపోతే మన సిస్టర్స్ గానీ ఒకవేళ ఉంటే మనకు వచ్చే పూర్వీకులు ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో జెనెటిక్ గా రావచ్చు, అట్లనే మనకి మనం చేసే పనుల వలన గానీ
1: వృత్తి పట్టి
0: కూడా ఉంటది. సో ఒకవేళ మనం ఫార్మర్స్ అంటే పొలంలో పని చేసుకుంటాం, పొలంలో మనం పెరిగే గడ్డి నుంచి అక్కడ మనకి ఫంగల్ చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో దాని నుంచి కూడా మనకి రావచ్చు. మనము పౌల్ట్రీ ఫార్మింగ్ అంటాము వాళ్ళల్లో, అట్లనే మనం బర్రెల్ని పాలు పిండుతారు వాళ్ళు. సో వాళ్ళు అందరు మేతలు వేస్తారు. సో దాని నుంచి కూడా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వలన కానీ అక్కడ నుంచి వచ్చే డస్ట్ వలన కానీ సో దాంతో కూడా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి.
1: ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేస్తుంటారు కొంతమంది కార్మికులు,
0: మనకి ఇప్పుడు బీడీ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తారు, కొంతమంది మన కాటన్ మిల్లో వర్క్ చేస్తారు, రైస్ మిల్లో వర్క్ చేస్తారు, అట్లనే మనకి రోడ్ ట్రాఫిక్ పోలీస్ ఎవరితో ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా పొల్యూషన్ కి ఎక్స్పోజ్డ్ ఉంటారు. సో వాళ్ళల్లో కూడా మనకి ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే హై రిస్క్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకే వస్తుంది అని కాదు, వాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని.
1: డాక్టర్ గారు, ఒక వ్యక్తికి ఆస్తమా వచ్చి ఉంది అనుకుందాం, కానీ అది ఆస్తమా వ్యాధి అనేది అతను గుర్తించలేదు, గమనించలేదు, ఆ పరిణామం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఆస్తమా వ్యాధి ముదిరితే గనక అతని శరీరంలోని ఇతర అవయవం అంటే వేరే ఆర్గన్ ఏదైనా దెబ్బతినే అవకాశం ఉందా?
0: సో సార్, ఇప్పుడు మనకి ఆస్తమా కొన్ని కొన్ని సార్లు ట్రీట్మెంట్ తీసుకోకుండానే కూడా ఒక్కొక్కసారి రిజాల్వ్ అవుతుంది. సో అట్లా రిజాల్వ్ అయినప్పుడు మనకి పేషెంట్ ఏంటంటే సరే వచ్చింది కదా, రిజాల్వ్ అయిపోయింది, దాన్ని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు, దానికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోరు. అదే ఒకవేళ బాగా క్రిటికల్ అయిపోయింది, దాని వలన ప్రాణభయం కూడా ఉంటుంది, ఎగ్జాజర్బేషన్ అయిపోయి అంటే చాలా సివియర్ కండిషన్గా అవుతుంది. అంటే ఎంత కండిషన్కి వెళ్తుందంటే పేషెంట్ 4 అక్షరాలు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతాడు. సో మనకి పేషెంట్ దాని వలన స్పృహ తప్పటం కానీ ఆల్టర్డ్గా అంటే మాట సరిగ్గా మాట్లాడిపోవటము, ఏదో పడి అట్లా మాట్లాడటం, అట్లా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ మనం దాన్ని వదిలేసాము, దాన్ని మనం ట్రీట్ చేయలేదు, అంత సివియర్ కండిషన్కి వెళ్ళింది, దాని వలన ప్రాణభయం కూడా ఉంటుందండి. సో దాన్ని మనము గుర్తించాలి, జబ్బు గురించి మనం తెలుసుకుంటూ దాన్ని అదుపులో అంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఇట్లాంటి ఎగ్జాజర్బేషన్స్ డెత్కి కాజ్ అవటం అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది.
1: డాక్టర్ హరితకృష్ణ గారు, మరి ఆస్తమా వ్యాధి సోకిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత దీన్ని తగ్గించుకోవడానికి ఉన్న వైద్య విధానాలు ఎలా ఉన్నాయి?
0: సో మనకి పేషెంట్కి ఆస్తమా అనే నిర్ధారణం అయినాక మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, పేషెంట్ మనకి రెగ్యులర్గా వచ్చి కనిపించుకొని ఆయాసం ఉంది అని చెప్పుకొని మనం టెస్ట్ చేసుకొని నాకు ఆస్తమా నిర్ధారణ అవుతుంది కదా సార్. సో ఆ టైంలో మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. వీ పుట్ దెమ్ ఆన్ ఇన్హేలర్స్ మీద పెడతామండి, ఇన్హేలర్స్ మీద, అట్లనే వేరే మెడిసిన్స్ మీద పెడతాము. సో ఇన్హేలర్స్లో కూడా మనకి 2 రకాలుగా మెడిసిన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే మెయింటెనెన్స్ థెరపీ అంటాము, 2వది రెస్క్యూ థెరపీ అంటాము. సో ఏంటంటే పేషెంట్కి మనం మందులు కరెక్ట్గా వాడుతూ ఉంటా అంటే తన యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది, తనకి రాత్రి పూట లేచి కూర్చుంటాం కానీ దమ్ము రాకపోవటం కానీ పిల్లి కూతులు రాకపోవటం కానీ అట్లా ఉండి చేస్తా అంటే వాళ్ళని మనము మెయింటెనెన్స్ థెరపీ మీద పెడతాము. అదే ఒక్కొక్కసారి వీళ్ళల్లో మెయింటెనెన్స్ థెరపీల మీద ఉన్న పేషెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే వేరే మళ్ళీ ట్రిగర్స్ ఎక్స్పోజ్ అయినప్పుడు, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఇన్ఫ్యూజ్ అయినప్పుడు, లేదంటే క్రానిక్గా జలుబు ఉండడం వల్ల కానీ, లేదంటే మనకి యాసిడ్ రిగర్జిటేషన్ దాంతో ఉన్నప్పుడు కానీ, వేరే ఏ కారణాల వల్ల అయినా కానీ జబ్బు ఒకసారి పెరిగింది అనుకోండి, ఆ టైంలో మనం రెస్క్యూ మెడికేషన్స్ అనేవి పెడతాము. ఏంటంటే మనం ఆ మెడిసిన్ ఆ పీల్చే రెస్క్యూ మెడిసిన్స్ వాడితే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్లే వరకు కొంచెం మన చేతిలో టైం ఇస్తుంది. రాత్రి ప్రాబ్లం వచ్చింది, మనం మన రెస్క్యూ మెడిసిన్ మన చేతిలో ఉంటే మన అది వాడిన
1: ప్రాణాపాయం నుంచి మనం బయట
0: ఉంటుంది. అదండి,
1: ఒకవేళ ఆస్తమా వ్యాధికి వైద్య చికిత్స ప్రారంభించిన తర్వాత నిర్ణీత కాలం ఏమైనా ఉంటుందా? ఇన్ని రోజులు పడుతుంది, ఇంతకాలం పడుతుంది తగ్గటానికి అని చెప్పడానికి?
0: సార్, ఇప్పుడు మనకి ఆస్తమా ఎట్లా అంటే అండి, సో మనకి ఒక సైకిల్ లాంటిది. మనం ఎప్పటి వరకు అయితే మనం ఒక ట్రిగర్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో అప్పటి వరకు మనకి మందులు వాడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ట్రిగర్ని, ట్రిగర్ అంటే

0: మనం చేసే పనుల వలన కానీ, మనం వేసుకునే మందుల వలన కానీ, మన ఎక్స్పోజ్ అయిన పొల్యూషన్ వలన కానీ, సో ఇట్లా లేదంటే మనకు వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన కానీ, సో ఇవన్నీ మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో, మనం వీటికి ఎప్పుడైతే ఎక్స్పోజ్ కాకుండా ఉంటామో, అప్పుడు మనం డోసెస్ అనేది తగ్గించుకోవచ్చు. బట్ అగైన్ మనం ఎప్పుడైతే బాడీ దానికి రెస్పాన్స్ మళ్ళీ ట్రిగర్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ టైంలో మన సిమ్టమ్స్ మళ్ళీ వస్తాయి. సేమ్ లైక్ బీపీ అండ్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ. సో అట్లా మనకి దీనికి మందులు వేసుకుంటూ ఉండాలి. వన్స్ ద డిజీజ్ ఇన్ కంట్రోల్ మనం డోస్ అనేది తగ్గించుకోవడానికి ఉంటుందండి.
1: డాక్టర్ గారు మరో విషయం, ఇప్పుడు ఆస్తమా సోకిన వ్యక్తి మందులు వాడుతూనే ఆహార నియమాలు పాటించాల్సి ఏమైనా ఉంటుందా?
0: అదే అండి, మనం ఇందాక అనుకున్నాం కదండి, సో ప్రతి ఇండివిజువల్ వేరుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టునంది. సో వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇవాళ ఏది తీసుకుంటున్నాము, మనం తిన్న వలన మన సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, మనకు సిమ్టమ్స్ పెరగటం ఏమైనా జరిగిందా, లేదంటే ఇవాళ మనం తిన్నాక మనం వెన్ వీఆర్ డూయింగ్ మనం నడుచుకుంటున్నాం, రోజు నడిచే దాంట్లో మనకి తేడా ఏమైనా వచ్చిందా, మన సిమ్టమ్స్ ఏమైనా పెరిగినాయా. సో మన బాడీ గురించి మనకి ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇట్లా కాకుండా ఇన్ కేస్ మనకి ఎలర్జన్ టెస్టింగ్ కూడా ఉంటుంది. సో ఎలర్జన్ టెస్టింగ్ లో మనకి ఏ పదార్థాలు పడుతున్నాయి, పడట్లేదు అనేది మనకి తెలుస్తుంది. దాని ప్రకారంగా ఓకే నాకు ఇది పడట్లేదు, సో దిస్ ఐ షుడ్ అవాయిడ్, ఇది నేను నా డైట్ లో అవాయిడ్ చేస్తే బెటర్, దీన్ని నేను తీసేస్తే బెటర్. సో అట్లా కూడా మనం చేయొచ్చు.
1: మరో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందన్నారు, అలాగే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే అవకాశం ఏమైనా ఉందా?
0: లేదండి, ఆస్తమా అంటే అది కమ్యూనికబుల్ డిజీజ్ కాదు, ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వచ్చేది కాదు.
1: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి ఆస్తమా వ్యాధి అంటే ఏమిటి, ఆ వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున మా శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆస్తమా వ్యాధికి కారణాలు, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిత కృష్ణ గారు శ్రోతలకు అందించిన సలహాల సూచనలు విన్నారు. శ్రోతలకి ఒక గమనిక, ఈరోజు ఉదయం 7:58 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కాలేయ సంబంధ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈరోజు ఉదయం 7:58 గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

0: అలాగే మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225-3344.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: శ్రోతలకి మరో గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. సిరికొండ మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

శ్రోతలు టీన్ చేశారు 103.2 మెగాహెడ్స్ అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు ప్రభాత్ లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం శంకర్ మహాదేవన్ రెండినారెడ్డి పాడిన ఈ పాటని జనతా గ్యారేజ్ సినిమా కోసం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఈ ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో మరో పాట విందాం. హ్యాపీ సినిమా నుంచి ఎస్పీ చరణ్ పాడింది. ఈ సినిమాకు సంగీతం అందించారు యువన్ శంకర్ రాజా.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఆకాశవాణి సమయం 7:58 ఇప్పుడు వినండి. ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో కాలేయ సంబంధ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
1: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్ టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, కాలేయం యొక్క విధులు ఏముంటాయి? ఇది దెబ్బతిన్నప్పుడు ఫ్యాటీ లివర్ అనే మాట మనం వింటుంటాం. అంటే లివర్ సామాన్యంగా సాధారణంగా ఉండాల్సిన స్థితి నుంచి ఉబ్బెత్తుగా మారటం, వాపు రావటం, అంటే ఫ్యాటీగా తయారు కావటం, ఎందుకు ఇలా తయారవుతుంది? అలా తయారు కావడానికి గల కారణాలు ఏముంటాయి?
3: కాలేయంకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. కానీ మీరు ఒక స్పెసిఫిక్ పదం వాడారు, ఫ్యాటీ లివర్ అనేది.
2: ఫ్యాటీ లివర్
3: ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద టాపిక్ యాక్చువల్లీ. సో ప్రెజెంట్లీ కాలేయం సంబంధించిన ప్రాబ్లమ్స్లో జనరల్గా జనాలకు తెలియకుండానే ఈ ఫ్యాటీ లివర్ అనేది పెద్ద ప్రమాణంలో ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ ఏముంటుందంటే నార్మల్ లివర్లో ఫ్యాట్ అంటే కొవ్వు శాతం బాగా తక్కువ ఉంటుంది. 5% కంటే ఎక్కువ కొవ్వు శాతం పెరిగితే దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. 5% కంటే ఎక్కువ పెరుగుతుంది అంటే ఏమవుతుంది అంటే లివర్ సెల్స్ ఏది ఉంటుందో దాని చుట్టుపక్కన మొత్తం ఫ్యాట్ వచ్చేసి లివర్ కొంచెం గట్టిగా అవుతుంది. ఇది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందంటే నార్మల్గా ఫస్ట్ జస్ట్ ఫ్యాట్ వస్తుంది, దాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ సెల్స్కి పనిచేయడానికి అది కొంచెం ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, అప్పుడు లివర్ సెల్కి వాపు వస్తుంది. లివర్ సెల్ కి వాపు వచ్చినప్పుడు లివర్ టెస్ట్ కొంచెం పెరుగుతుంది, దాన్ని స్టీటో హిపటైటిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ గట్టిగా ఎత్తుంది, దాన్ని ఫైబ్రోసిస్ అని అంటారు. దాని తర్వాత లివర్ మొత్తం చెడిపోయి ఖరాబ్ అవుతుంది, దాన్ని సిరోసిస్ అని అంటారు. ఇదే సిరోసిస్ కొన్ని పేషెంట్స్ లో ఫ్యూచర్ లో క్యాన్సర్ రూపంలో మారచ్చు, దాన్ని హిపాటోసెల్యులర్ క్యాన్సర్ అని అంటారు. జనరల్గా ఫ్యాటీ లివర్ జనాలకు ఎప్పుడు తెలుస్తుందంటే ఏదో వేరే కారణాల వల్ల అల్ట్రాసౌండ్, నార్మల్ అల్ట్రాసౌండ్ చేపిస్తారు, అప్పుడు వాళ్లకు ఇన్సిడెంటల్గా ఈ ఫ్యాటీ లివర్ అని ఇస్తారు. సో లక్షణాలు పెద్దగా ఏమి ఉండవు దీనికి. ఎప్పటి వరకు లివర్ బాగా దెబ్బతిని లివర్ ఖరాబ్ అవుతుందో అప్పటి వరకు పేషెంట్కి ఎలాంటి లక్షణాలు ఉండవు. పేషెంట్ ఫ్యాటీ లివర్తో లివర్ ఖరాబ్ అయ్యేస్తేనే వాళ్లకు అయ్యో మా లివర్ చెడిపోయిందని తెలుస్తుంది.
2: అది కూడా వేరే పరీక్షలు చేస్తున్నప్పుడు బయటపడుతుంది.
3: వేరే దానికి ఏదో వేరే కారణం కొరకు అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో ఫ్యాటీ లివర్ అని తెలుస్తుంది.
2: ఇది రావటం మూలంగా మనిషి యొక్క ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుంది?
3: జనరల్గా నేను ఫస్టే చెప్పాను, లక్షణాలు పెద్దగా
2: ఉండవు.
3: దీంట్లో నేను కొన్ని పదాలు వాడాను, జస్ట్ ఫ్యాటీ లివర్, స్టేటో హిపటైటిస్ అంటే లివర్ కి వాపు. లివర్ కి ఎప్పుడు వాపు వస్తుందో జనరల్గా పేషెంట్ కి కొంచెం వీక్నెస్ రావడం కానీ, తొందరగా అలసిపోవడం కానీ, లేకుంటే రైట్ సైడ్లో పై భాగంలో కడుపు చిన్నగా నొప్పి ఉండడం కానీ అట్లా జరుగుతుంది. కానీ దాన్ని కూడా పేషెంట్ పెద్దగా పట్టించుకోరు. అది సో ఎప్పటి వరకు లివర్ చెడిపోదో అప్పటి వరకు పేషెంట్స్ మా దగ్గరికి రారు.
2: ఇది చెడిపోవడానికి దారి తీసే ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే జీవన విధానంలో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందా?
3: జనరల్గా ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ ఓన్లీ. సో లైఫ్ స్టైల్ డిసీజ్ ఓన్లీ. సో దీనికి రావడానికి ముఖ్యంగా కారణాలు ఏముంటాయి, దీనికి రావడానికి ముఖ్యంగా ఏ పెద్ద కారణాలు ఉన్నాయో దాన్ని బట్టి దీని టైప్స్ ని డిసైడ్ చేశారు. సో ఫస్ట్ ఇప్పటి వరకు దీనికి ప్రధానంగా కారణం ఆల్కహాల్ ఉండే, మద్యపానం. సో దాన్ని

0: ఆల్కహాల్ మూలంగా వచ్చే ఫ్యాటీ లివర్ ని ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ అని అంటారు. దాని తర్వాత లివర్ చెడిపోతే దాన్ని ఆల్కహోలిక్ లివర్ డిసీజ్ అని అంటారు. కానీ ఇప్పుడు ఆల్కహాల్ కాకుండా వేరే కారణాల వల్ల కూడా లివర్ చెడిపోతుంది. ఇంకా ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ కంటే వేరే కారణాల వల్లనే ఇప్పుడు ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ లేకుంటే సిరోసిస్ కానీ ఈ జబ్బులతో వస్తున్నారు. ఇప్పుడు వేరే కారణాలు ఏముంటాయి అంటే దాన్ని నాన్ ఆల్కహోలిక్ ఫ్యాటీ లివర్ కింద పట్టుకుంటాం. దానికి ప్రధానంగా మెయిన్ కారణాలు అంటే ఒబెసిటీ, అతిగా బరువు ఉండడము, లావుగా ఉండడము. దానివల్ల ఏమవుతుందంటే బయట మనకు పేషెంట్ ఫ్యాటీగా కనిపిస్తాడు, కానీ అదే ఫ్యాట్ వేరే ఆర్గన్స్ లో కూడా డిపాజిట్ అవుతుంది. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎట్లా అంటే మీకు ఒక చార్టెడ్ అకౌంటెంట్ లాగా, మీరు టెస్ట్ చేస్తున్నారు, మీకు జస్ట్ ఇన్సిడెంటల్ గా ఫ్యాటీ లివర్ కనిపించింది. లివర్ లో ఫ్యాట్ ఉంటే వేరే అవయవాల్లో కూడా ఫ్యాట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఫ్యాటీ లివర్ ఏం చెప్తుందంటే మీ బాడీలో కొవ్వు శాతం ఎక్కువ పెరిగింది, వేరే అవయవాల్లో కూడా ఉంది, ఇప్పుడు జాగ్రత్త పడాలి అన్నమాట. సో నేను చెప్పింది ఒకటి ఒబేసిటీ, దెన్ డయాబెటిస్ షుగర్ వ్యాధి, దెన్ కొన్ని మెడికేషన్స్ కూడా ఉంటాయి. మెడికేషన్స్ ఏముంటాయి అంటే జనరల్ గా కొన్ని హార్ట్ సంబంధించింది అమెడరన్ అని వాడతారు, నెక్స్ట్ కొన్ని యాంటీబయాటిక్స్ నైట్రోఫెరాంటైన్ అని ఉంటుంది, ఇంకా ఫిట్ సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి వాల్పరిక్ యాసిడ్స్ అని, ఇంకా కొన్ని క్యాన్సర్ సంబంధించిన మెడికేషన్స్ కూడా ఉంటాయి. ఈ మెడిసిన్స్ ద్వారా కూడా లివర్ లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ కొందరు లావుగా ఉంటారు, వాళ్ళు తొందరగా బరువు తగ్గియాలంటారు, కానీ తొందరగా ఫాస్ట్ గా బరువు తగ్గితే కూడా లివర్ ఫ్యాట్ లో చేరుకుంటది, సారీ ఫ్యాట్ లివర్ లో చేరుకుంటది, దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరగచ్చు.
1: ఇది వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఇప్పుడు ఫస్ట్ ఎట్లా అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ లోనే ఉంటదని అనుకున్నారు, కానీ ఈవెన్ ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్ వల్ల, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ వల్ల కూడా చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది.
1: వయసును బట్టి పెరుగుతూ ఉంటుందా? ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కావచ్చు?
0: ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ కి స్టేజెస్ కూడా ఉంటాయి, కొన్ని స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 అని అల్ట్రాసౌండ్ లో ఇస్తారు, గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 అని. సో స్టార్టింగ్ లో మీకు ఎప్పుడు గ్రేడ్ 1 కనిపిస్తుందో అప్పుడే జాగ్రత్త పడాలి, లేకపోతే కొన్ని ఇయర్స్ లో ఆ గ్రేడింగ్ పెరుగుతూనే పోతుంది, దాని తర్వాత లివర్ ఖరాబ్ అవుతుంది.
1: అది పూర్తిగా చెడిపోయిన తర్వాత దాన్ని రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది?
0: సో దీంట్లో నేను మీకు గ్రేడింగ్ చెప్పాను కదా, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ యాక్చువల్లీ రివర్సిబుల్. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ మనం మొత్తంగా నయం చేసుకోవచ్చు,
1: తగ్గించుకోవచ్చు,
0: మొత్తం తగ్గించుకోవచ్చు. కానీ గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఇంకా సిరోసిస్, సిరోసిస్ అయితే ఇర్రివర్సిబుల్, అది అయితే రిపేర్ కాదు. కానీ గ్రేడ్ 3 కొన్నిసార్లు అవ్వచ్చు, మాక్సిమం టైమ్స్ కాదు.
1: ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత దాని స్థానంలో మరో కాలేయాన్ని అమర్చడానికి ఎంతవరకు అవకాశం ఉంది?
0: ఇప్పుడు ఎట్లా అంటే నేను మీకు చెప్పాను గ్రేడ్ 1 గ్రేడ్ 2 రివర్సిబుల్ అని. ఒకవేళ రివర్ట్ మీరు మీ బరువు తగ్గిస్తున్నారు, అది అయ్యే కారణాలు మొత్తం తగ్గిస్తున్నారు అంటే మేబీ చాలా సార్లు నార్మల్కి వచ్చేస్తుంది. సో దాన్ని మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లివర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, సిరోసిస్ అని అంటాము, అప్పుడు లివర్ నయం కాదు. సో దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, మనిషి లివర్ ఆ లివర్ తీసేసి వేరే హెల్దీ లివర్ ని అక్కడ పెడతారు.
1: దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ లో చాలా ఆర్గన్స్ వచ్చినాయి, లివర్, కిడ్నీ. ఓకే, సో జనరల్ గా ఇమ్యూనోజెనిసిటీ అంటాము, అంటే ఒక ఆర్గన్ ని ఒక బాడీలోకి వెళ్ళి తీసి వేరే బాడీలో వేస్తే జనరల్ గా ఏ బాడీలో మనం వేస్తామో అది ఆర్గన్ ని రిజెక్ట్ చేయడానికి చూస్తుంది,
1: అంటే
0: ఇది నాది కాదు,
1: కాదు
0: ఇది నాది కాదు, దీన్ని తీసేయండి లేకుంటే నేను తీసేస్తాను అని.
1: ఫారిన్ బాడీ,
0: ఫారిన్ బాడీ. సో దాన్ని ఇమ్యూనోజెనిసిటీని తగ్గడానికి మన బాడీ ఇమ్యూనిటీ వ్యతిరేకంగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మనం. సో దాంట్లో కిడ్నీతో కంపేర్ చేస్తే లివర్ ఇస్ లెస్ ఇమ్యూనోజెనిక్, అంటే దానికి తక్కువ మెడిసిన్స్ అవసరం పడతాయి, తక్కువ జాగ్రత్తలు అవసరం పడతాయి. కిడ్నీకి చాలా జాగ్రత్తలు అవసరం పడతాయి, అండ్ సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి. ఈవెన్ మనము సక్సెస్ రేట్ ఎట్లా అంటే 5 ఇయర్స్ సక్సెస్ రేట్ అని అంటాము. సో జనరల్ గా ఫస్ట్ ఇయర్ లో ఇట్ ఈస్ నియర్ అరౌండ్ 90-95%, 90-95% పేషెంట్స్ 1 ఇయర్ జీవిస్తారు, బతుకుతారు వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ తర్వాత, అండ్ నియర్లీ 70-73% ఆఫ్ ది పేషెంట్ 5 ఇయర్స్ వరకు బతుకుతారు.
1: డాక్టర్ అభిషేక్ గారు, మరో విషయం ఏంటంటే వేరే లివర్ ని అమరుస్తున్నప్పుడు అందులో కొంత భాగాన్ని తీసుకోవచ్చా, లేదా పూర్తి రూపాన్ని కలిగిన లివర్ ని మనం అమర్చవలసి ఉంటుందా?
0: లేదు, లివర్ ని మనం ట్రాన్స్ప్లాంట్

0: చేసేటప్పుడు టూ టైప్స్ ఉంటాయి, ఒకటి క్యాడవర్, ఒకటి లైవ్ డోనర్. డోనర్స్ చెప్తున్నాను అంటే ఎవరు లివర్ పెడతాం మనం. సో జనరల్గా క్యాడవర్ అంటే ఎవరన్నా బ్రెయిన్ డెడ్ వ్యక్తి ఉంటారు, వాళ్ళు ఇక సర్వైవ్ కారు. సో అలాంటి పేషెంట్స్ బాడీలోకి వెళ్ళి అవయాలు తీసి ట్రాన్స్ప్లాంట్కి చేస్తారు, లివర్ కానివ్వండి కిడ్నీ కానివ్వండి. సో అప్పుడు ఏం చేస్తారు అంటే మ్యాక్సిమం హోల్ లివర్ తీస్తారు. దాన్ని కూడా ఒకవేళ ఎక్కువ రెసిపియంట్స్ ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఉన్నారు ఎవరికి లివర్ అవసరం పడుతుందో, వాళ్లకు కొన్ని పార్ట్స్ పెడతారు. అండ్ లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. లైవ్ డోనర్ అంటే ఇప్పుడు ఒక లైవ్ వ్యక్తి ఉన్నారు, వాళ్ళ బాడీలోకి వెళ్ళి లివర్ది ఒక పార్ట్ తీసి ఈ పేషెంట్కి పెడతారు. సో నేను మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లివర్ పార్ట్స్ లో.
1: ఓకే ఓకే. అసలు ప్రధానంగా ఈ లివర్ చేసే పనులు ఏముంటాయి మనిషి శరీరం లోపల?
0: లివర్ కి కొన్ని లక్షలాది ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ ఫంక్షన్ ఎట్లా అంటే, ఒకటి ఇమ్యూనిటీ, నెక్స్ట్ గ్లూకోజ్ మెటబాలిజం అంటే బాడీలో గ్లూకోజ్ మెయింటైన్ చేయడానికి, నెక్స్ట్ ఇప్పుడు మన బాడీలో ప్రతి ఆర్గన్ ప్రతి సెల్ ఉంటుంది కదా, అది బ్లడ్ ఆక్సిజన్ తీసుకొని కొన్ని చెడ పదార్థాలు తయారు చేస్తాయి. లివర్ ఏం చేస్తుంది అంటే ఆ చెడ పదార్థాలని ప్యూరిఫై చేసి లేకుంటే అలాగే మోషన్ ద్వారా బయటపడేస్తుంది. కిడ్నీస్ ఏం చేస్తాయి, ఆ చెడ్డ పదార్థాలని యూరిన్ ద్వారా బయటపడేస్తుంది. ఇది సో ఇన్ సింపుల్ లాంగ్వేజ్ మన బాడీలో ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి, మన బాడీని ప్యూర్ ఉంచడానికి లివర్ చాలా అవసరం.
1: ఇప్పుడు జీర్ణశక్తికి కాలేయానికి మధ్య సంబంధం ఏమైనా?
0: చాలా సంబంధం ఉంది. ఎందుకంటే జీర్ణశక్తికి ఎట్లా అంటే కొన్ని జ్యూసెస్ అవసరం పడతాయి. ఈవెన్ ఆ జ్యూసెస్, బైల్ అనే జ్యూస్ ఉంటుంది, అది లివరే తయారు చేస్తుంది. పైత్యరసం అంటాము కదా, అది లివర్ తయారు చేస్తుంది. లివర్ తయారు చేసి పసర సంచి అంటాము, గాల్ బ్లాడర్, గాల్ బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి కింద జారి ఫుడ్ తో మిక్స్ అవుతుంది, మిక్స్ అయ్యి డైజెషన్ అవుతుంది.
1: ఇప్పుడు అధికంగా భోజనం చేయటం అంటే అవసరాన్ని మించి భోజనం చేసే లక్షణం కొద్ది మందికి ఉంటుంది, దాని మూలంగా లివర్ దెబ్బతినే ప్రమాదం ఏమైనా ఉంటుందా?
0: అవును, మీరు అధికంగా భోజనం చేస్తున్నారు అంటే అధికంగా మీరు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దాంతో కూడా ఫ్యాటీ లివర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
1: సో మొత్తం మీద లివర్ ఫ్యాటీ లివర్ కాకుండా, అంటే ఫ్యాటీ లివర్ తయారు కాకుండా ఒక సాధారణ వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
0: ఫస్ట్ ముఖ్య ప్రధాన కారణాలు ఏంటంటే ఆల్కహాల్, ఆల్కహాల్ మానేయాలి కంప్లీట్. సరే, నెక్స్ట్ కొందరికి షుగర్ ఉంటుంది, సో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాల, అంటే బరువు పెరగనీయద్దు, లావుగా ఉండకూడదు. అతి లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గించాల. ఇప్పుడు నేను మీకు చెప్పాను గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ రివర్సిబుల్ ఉంటుందని, కానీ రివర్స్ ఎప్పుడు అవుతుంది అంటే మినిమం ఒక 10% అన్న వెయిట్ లాస్ అవ్వాలా మీరు, ఇప్పుడు ఉండే వెయిట్ కి ఒక 10% అన్న వెయిట్
1: తగ్గాలి.
0: అవును, ఒక వ్యక్తి ఒకవేళ ఎగ్జాంపుల్ 80 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు మినిమం ఒక 8 kgs అన్న తగ్గాల. అది కూడా ఫాస్ట్ గా కాదు, స్ట్రాటజిక్ గా, ఎందుకంటే ఫాస్ట్ గా తగ్గితే కూడా ఫ్యాటీ లివర్ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పాను కదా, ఈ ఫ్యాటీ లివర్ కి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తాం మనం,
1: అంటే ఎలాంటి పరీక్ష విధానం,
0: ఎలాంటి పరీక్ష విధానం చేస్తాం? సో దీంట్లో టూ టైప్స్ టెస్ట్ ఉంటుంది, ఒకటి నాన్ ఇన్వేసివ్, ఒకటి ఇన్వేసివ్. ఇన్వేసివ్ టెస్ట్ అంటే మనం ఏమన్నా శాంప్లింగ్ తీస్తున్నాం దాంట్లోకి వెళ్ళి, దాన్ని ఇన్వేసివ్ అంటారు. నాన్ ఇన్వేసివ్ అంటే జస్ట్ మనం పైనుంచి చూస్తున్నాం. ఇప్పుడు అల్ట్రాసౌండ్ ఉన్నది నార్మల్ స్కానింగ్, అది నాన్ ఇన్వేసివ్ టెస్ట్. ఓకే, సో దాంట్లో ఎట్లా అంటే నేను మీకు గ్రేడింగ్ చెప్పాను, గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ. ఆ గ్రేడింగ్ ఎట్లా డిసైడ్ అవుతుందంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అది చూస్తారు, అది కూడా వేరే ఆర్గన్స్తో కంపేర్ చేసి. జనరల్గా గ్రేడ్ వన్లో less than 33% ఫ్యాట్ ఉంటుంది, గ్రేడ్ టూ అంటే 33-66% ఫ్యాట్, గ్రేడ్ త్రీ అంటే more than 66% ఫ్యాట్. అండ్ దీనికంటే ఎక్కువ పెరిగితే సిరోసిస్ అని చూస్తారు, సిరోసిస్. ఇప్పుడు నేను మీకు లక్షణాలు చెప్పాను, జనరల్గా పేషెంట్కి ఏమి లక్షణాలు కనిపించవని, కానీ ఒకవేళ సిరోసిస్ వచ్చింది అనుకోండి, అంటే లివర్ చెడిపోయింది. సో పేషెంట్ అప్పుడు కొన్ని లక్షణాలతో వస్తారు. ఏం లక్షణాలు ఉంటాయి అంటే మొత్తం బాడీ వాపు రావడం, జాండిస్, పసిరికలు రావడం, రక్తం వాంతులు అవ్వడం, మోషన్ల రక్తం రావడం, నల్లగా మోషన్ రావడం, పొట్ట ఉబ్బిపోవడం, పొట్టలో వాటర్ రావడం, ఇవి సిరోసిస్ లక్షణాలు. నెక్స్ట్ ఈ అల్ట్రాసౌండ్ తర్వాత ఇంకొకటి నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఏముంటుందంటే ఫైబ్రోస్కాన్. ఫైబ్రోస్కాన్ ఏమి కాదు, ఇట్ ఈస్ అల్ట్రాసౌండ్ లాగానే మషిన్ ఉంటుంది, అది కూడా పైనుంచే చూస్తుంది, కానీ అది లివర్ ఓన్లీ లివర్ని చూస్తుంది, వేరే అవల్ని చూడదు. లివర్ ఎంత గట్టిగా అయింది అది మెజర్ చేస్తుంది.
1: డాక్టర్

0: ఇక్కడ చివర ఒక మాట ఏంటంటే అసలు కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యమా?
1: లేదు. కాలేయము బాడీలో అందరికంటే పెద్ద ఆర్గన్, లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ది బాడీ. ఎవ్వరు సర్వైవ్ కాలేరు. కానీ లివర్ కి ఎట్లా అంటే ఒక వరదానం ఉంది. 30-50% ఆఫ్ ది లివర్ డ్యామేజ్ అయినా గానీ అది రీజనరేట్ చేసుకుంటుంది
0: తనకు తాను సెల్ఫ్.
1: ఎస్. సో ట్రాన్స్ప్లాంట్ లో కూడా ఇదే ఇది వాడతారు, అంటే కాన్సెప్ట్ వాడతారు. డోనర్ లోకి వెళ్ళి తీస్తున్నారు, డోనర్ సంగతి ఎట్లా రీజనరేట్ అవుతుంది. ఓకే, మనం ఒక పార్ట్ పెడుతున్నాము, కొంచెం వరకు రీజనరేట్ అవుతుంది.
0: సో కాలేయం లేకుండా మనిషి మనగడ సాధ్యం కాదు. బాగుంది డాక్టర్ అభిషేక్ గారు. మరి ఇప్పుడు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అసలు ఫ్యాటీ లివర్ ఏ విధంగా తయారవుతుంది, దాని మూలంగా ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి, వాటిని ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎబటాలజిస్ట్ డాక్టర్ M. అభిషేక్ గారు శ్రోతలకు తెలియజేసిన సలహాలు సూచనలు విన్నారు.

0: ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. ఆదిదేవుడి లీలా విశేషాలు అనంతాలు. ఆ స్వామి అనుగ్రహ వర్షంలో తడువని యుగాలు లేవు, జగాలు లేవు. సమస్త జీవుల ఏలిక ఆయనే. తన పాదాలను ఆశ్రయించిన వారిని ఉద్ధరించే మహిమల మాలిక ఆయనే. స్ఫురణ మాత్రం చేతనే కరిగిపోవడం, నిమిషం మాత్రంలోనే నీడలా వెన్నంటి నిలవడం ఆ నీలకంఠుడి స్వభావం. అలాంటి దేవదేవుడు కొలువైన రామాయణ కాలం నాటి క్షేత్రమే సిరికొండ మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్ర విశేషాలతో ఈ వారం మీ ముందుకు వచ్చింది మన ఆలయాలు కార్యక్రమం. మరి వినండి, తరించండి.
1: సిరికొండ మండల కేంద్రం నుండి ప్రధాన ఆలయానికి చేరుకునే దారి అందమైన ప్రకృతి చుట్టూ కొండల మధ్య సాగుతుంది. రెండు వైపులా కొండల మధ్యలో లోయ. ఆ లోయలోనే శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది.

లోయ అనే పదం రాను రాను లొంకగా మారిందని చెబుతారు. ఇక్కడి విశాలమైన అటవీ ప్రాంతంలోని లొంకలు ప్రధాన దేవాలయంలో రామలింగేశ్వరుడు కొలువై ఉండగా ఉపాలయం సిరికొండ మండల కేంద్రంలో దర్శనమిస్తుంది.

0: నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో సిరికొండ మండలం ఉంది. అక్కడి నుండి 8 కిలోమీటర్ల దూరం వెళితే లొంక రామలింగేశ్వర క్షేత్రానికి చేరుకోవచ్చు. దట్టమైన అడవుల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ సాగే ఆ ప్రయాణం భక్తులకు అలౌకిక అనుభూతిని కలిగిస్తుంది. ఆలయానికి వెళ్లే దారిలో బలమైన ఊడలతో ఆ దారి గుండా వచ్చిపోయే వారికి కనువిందు చేసే మర్రి చెట్లు మరచిపోలేని నేస్తాలవుతాయి. ఆ చెట్లను దాటుకుని ముందుకు వెళితే ప్రధానాలయం వస్తుంది.
1: లొంకలోకి అడుగు పెట్టగా ముందుగా మనకు కనిపించేది వీరాంజనేయ స్వామి ఆలయం. హనుమను తలిస్తే చాలు ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థైర్యం, పేరు ప్రఖ్యాతులు, జ్ఞానం, వాక్చాతుర్యం సొంతమవుతాయి. ఇన్ని సద్గుణాలను మానవాళికి అందించిన ఆ స్వామిని మొదట దర్శించుకొని తమ కోరికలు చెప్పుకొని ముందుకు సాగుతారు.

ఆలయ ప్రవేశద్వారం పైభాగాన చిరు సన్నిధులు, సీతారామ లక్ష్మణ హనుమ ప్రతిమలు సమున్నతంగా గోచరిస్తాయి. కాలాలు, గ్రహాలు, దిక్కులు, పంచభూతాలకు ఆధారమైనవాడు ఆ పరమశివుడు. నవగ్రహాలకు

నాయకుడు, అష్ట దిక్పాలకులకు అధినాయకుడు ఆ గంగాధరుడే. అలాంటి ఆ స్వామి ఆవిర్భవించిన శక్తివంతమైన క్షేత్రాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత క్షేత్రాలు, పంచారామాలు విరాజిల్లుతున్నాయి. యుగాల నాటి కథనాలను, శతాబ్దాల నాటి చరిత్రను కలుపుకొని పరిమళించే ఈ ఆలయాలు ఆధ్యాత్మిక సామ్రాజ్యాలుగా అలరారుతున్నాయి. శ్రీరామచంద్రుని పాదస్పర్శచే పునీతమైన ప్రాంతంగా, ఆ స్వామి చల్లని చూపులు ప్రసరించిన పుణ్యస్థలంగా కనిపిస్తుంది. ముక్కంటి ముచ్చడపడి ఎంచుకున్న నేలగా ఇది తరిస్తుంది. అందువల్లనే ఈ శైవక్షేత్రం యుగాల నాటి నేపథ్యంతో విలసిల్లుతూ ఉంది. రామాయణ కాలం నాటి సంఘటనల సన్నివేశాలకు నెలవుగా మారింది. అలాంటి ఒక నేపథ్యం కలిగిన శైవాలయంగా సిరికొండ రామలింగేశ్వరాలయం అలరారుతోంది.

0: శ్రీరామచంద్రుడు శివారాధన చేసినట్లుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అనేక ప్రదేశాల్లో ఆ స్వామి శివలింగాలను ప్రతిష్ఠించాడు. రావణాసురుడిపై విజయాన్ని సాధించడానికి అనువైన అనుగ్రహాన్ని కోరుతూ రావణవధానంతరం ఆ పాపానికి పరిహారంగాను శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేస్తూ వెళ్లడం మనకి కనిపిస్తుంది. అలా శివలింగాలను రాముడు ప్రతిష్ఠించడం వల్ల రామలింగేశ్వరునిగా నిత్య పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రమే సిరికొండ శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం. రాములవారు ఇక్కడ శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు, ఆ మహత్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1: త్రేతాయుగములో అవతరించిన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా వనవాస కాలంలో ఈ అటవీ ప్రాంతానికి చేరుకున్నాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. సరిగ్గా శివరాత్రి పర్వదినాన సీతారామ లక్ష్మణులు ఈ ప్రదేశానికి చేరుకున్నారని చెబుతుంటారు. అందుకే పరమశివునికి అభిషేకం చేయాలని సీతమ్మ తల్లి అనుకుందట. అయితే ఆ ప్రదేశంలో ఎక్కడా శివాలయం అన్నది కనిపించలేదట. ఆమె మనసెరిగిన శ్రీరాముడు తక్షణమే ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించాడట. ప్రదోష సమయంలో ఆ లింగానికి అభిషేకం చేసి వారం రోజుల పాటు పూజలు చేశారట. దీంతో పరమానంద భరితుడైన పరమశివుడు రాములవారికి సాక్షాత్కరించి వరం కోరుకో అన్నాడట. దాంతో రామచంద్రుడు ఈ ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రంగా పరిణమిల్లి నిత్యం భక్తుల పూజలందుకుంటూ వారి పాపాలను హరించి పునీతుల్ని చేసి వారి మనోసంకల్పాలను నెరవేర్చాలని శ్రీరామచంద్రమూర్తి కోరుకున్నాడట. దీనికి సంతసించిన భోలాశంకరుడు ఈ ప్రదేశంలో తాను రామలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటానని చెప్పినట్లు స్థల పురాణం చెబుతోంది. దీనికి సంబంధించిన మరికొన్ని అంశాల్ని ఆలయ అర్చక వర్యుల మాటల్లో.
2: రామ్ లక్ష్మణ్ సీతా ధరాకే ఉస్కా లింగం రతి కా లింగం తయార్ కర్కే అభిషేకం కర్నే కే బాద్ ఉన్ పూజా కర్కే గయే. ఇస్కే బాద్ జిత్నా పబ్లిక్ ఇధర్ ఆతా వహీ పూరా ఘర్ ఉన్కో పూజా కర్తా అభిషేకం అన్నం పూజా ఆర్తి అర్చనా శుక్రవారం ఆదివారం సోమవారం బుధవారం మూడు దిన తో కంపల్సరీ ఆకే ఇధర్ పూజా కర్తా కర్నే కే బాద్ మక్కీ హై తేనీ తేనీ జో హై ఉధర్ కుచ్ భీ సంకట్ కరే తో నా దూర్ కర్తా సంకట్ కరే తో దూర్ కర్తా ఔర్ గలత్ కా తురంత డంక్ మార్తా ఇధర్ శుద్ధి హై పవిత్రతా హై జితనా పబ్లిక్ ఆతా ఉసే దేఖ్ కే భయ మే రాతా డర్ కే రాతా ఔర్ కంపల్సరీ మే పూరా కర్తే ये पूरा रामालय लिंगम है. आज से नहीं पूरा त्रेता युग से जिसको कोई भी नहीं देखा कोई नहीं बनाया कोई भी नहीं जाना कितना दिन से है कितना दिन से किसी को मालूम तो आप लोग जंगल में पूरा आके मालूम करके इधर पूजा पाठ करना शुरू कर दिया.

కన్లో పూజలు అందుకుంటానని చెప్పడమే కాకుండా మరిన్ని వరాలు కూడా ప్రసాదించాడు. శ్రీరామచంద్రుడి పాదపద్మ ముద్రలు ఇక్కడ చిరస్థాయిగా ఉంటాయని దీవించాడట.

0: భక్తులు తమ కోరికలు ఏ మేరకు నెరవేరుతాయో తెలుసుకునేందుకు ఆలయ సమీపంలో గల హల్లుబండ ఉపయోగపడుతుందని కూడా చెప్పినట్లు ఆనాటి కథలు మనకు వివరిస్తున్నాయి. రాములవారి చేత ప్రతిష్ఠింపబడి సీతారామ లక్ష్మణుల చేత పూజలందుకుంటున్న ఈ శివయ్య క్షేత్ర పరిసరాలు కూడా ఎంతో మహిమ కలవి. ఈ ప్రాంతంలో సంచరించే పురుగు పుట్రా దగ్గర నుండి అన్ని శివయ్య ఆజ్ఞ మేరకే నడుచుకుంటాయని చెబుతారు. ఆ విశేషాలేమిటో ఇప్పుడు విందాం.
1: ఈ గుడి సంరక్షణ బాధ్యతను రాములవారు తేనెటీగలకు అప్పగించినట్లుగా ఆ కథల్లో ఉంది. నాటి నుంచి తేనెటీగలు ఆలయ పరిసరాల్లోని చెట్లని ఆవాసం చేసుకుని ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయని చెబుతారు. అందుకే ఇక్కడ భక్తులు తేనెటీగలను భక్తితో కొలుస్తుంటారు. అవి కూడా భక్తులకు ఎలాంటి హాని కలిగించకపోవడం ఇక్కడి పవిత్రతను తెలియజేస్తోంది. గర్భాలయంలు పానవట్టంపై ఒక గుండ్రాతి రాయవలి రామలింగేశ్వరుడు కొలువై ఉంటాడు. సకలాలంకారానికి ముందు రామలింగేశ్వరునికి భక్తులు తమ గోత్ర నామాలతో అభిషేకాలు కావించుకుంటారు. భక్తుల చేతనే కాదు, నిత్యం జలాభిషేకం అందేలా ఆకాశగంగ పాత్రగా పైనుంచి వేలాడే పాత్రలో జాలువారే జలంతో నిత్యాభిషిక్తుడై ఉంటాడు. విభూతిని లేపనంగా అలుదుకున్న శివుణ్ణి చూసి భక్తులు తన్మయ భరితులు అవుతారు.
2: హిందూ సాంప్రదాయంలో శివారాధనలో ప్రధానమైన అత్యంత పవిత్రమైన ఘట్టం అభిషేకం. సిరికొండ లొంక శ్రీ రామలింగేశ్వర ఆలయంలో కూడా శివుణ్ణి ప్రత్యేకంగా అభిషేకించి అర్చిస్తారు భక్తులు.
1: శివార్చన కలతలు తీర్చి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు. పలు పురాణాలు తెలిపిన ప్రకారం పరమశివుడికి చేసే అర్చనలు అభిషేకాలు విశేష ఫలితాలని అందిస్తాయి. పరమశివుడికి జలాభిషేకం అత్యంత ప్రీతికరం. దోషడు నీళ్లతో సంతుష్టుడైన స్వామి కోరిన వరాలిస్తాడు. జలాభిషేకం జన్మజన్మల పాపాలను నశింపజేసి

భక్తులను పునీతులను చేస్తుంది. శివునికి పంచామృతంతో అభిషేకం విశేష ఫలాన్నిస్తుంది. ఇది జీవాత్మ పరమాత్మలను అనుసంధానం చేస్తుంది. పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల సమస్త దోషాలు తొలగి సౌఖ్యం పొందుతారు. శివునికి భస్మాభిషేకం పరమ పుణ్యప్రదం. సకల కష్టాల నుంచి రక్షణ పొందుతారు. ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి. లోక కళ్యాణానికి ముక్తికి శ్రేష్టమిది. భస్మాభిషేకం దర్శించిన వారు సైతం విశేష ఫలితాలు పొందుతారు. పరమశివుని అర్చించడానికి బిల్వదళం అత్యంత శ్రేష్టమైనది. మారేడు వృక్షంలో త్రిశక్తులు ఉంటాయి. బిల్వం త్రిమూర్తి స్వరూపం. మారేడు దళాలతో పూజించే వారికి శివుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన పుష్పాల్లో జిల్లేడు ఒకటి. దీనిని అర్కపుష్పం అంటారు. ఈ పూలతో పూజించిన వారికి శివుని కటాక్షం లభిస్తుంది. ఒక్క జిల్లేడు పువ్వుతో పూజిస్తే 10 బంగారు నాణాలు దానం చేసిన ఫలితం లభిస్తుంది. దారిద్ర్య బాధలు తొలగుతాయి. పూర్వజన్మ కర్మల వల్ల వచ్చే దోషాల నుంచి విముక్తులవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తర్వాత కలువలతో. కలువ పువ్వులు లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. హృదయ కుహరంలోని కమలంలో కొలువై ఉండే పరబ్రహ్మయే ఈశ్వరుడు. కలువ పూలతో శివుని అర్చించే వారి హృదయ కమలం వికసిస్తుంది. సద్భావనలు కలుగుతాయి. సత్సంపదలు లభిస్తాయి. భక్తి జ్ఞానంతో పాటు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇక మహేశ్వరుడికి బిల్లగన్నేరు ప్రీతికరం. ఈ పూలతో శివుని పూజించిన వారికి 1000 గోదానాల ఫలితం లభిస్తుంది. అనుకూలవతి సౌందర్యవతి అయిన యువతి భార్యగా లభిస్తుంది. శత్రుభయం ఉండదు. వ్యాధులు నయమవుతాయి. ఇలా ఈ దేవాలయంలో కూడా భక్తులు ఎన్నో విశేష ఫలాల్ని అందించి శివుణ్ణి ప్రత్యేకంగా అభిషేకించి

ఇంట్లో గర్భగుడికి ఎడమవైపు వినాయకుడు, కుడి ప్రక్కన పర్వతవర్ధిని అమ్మవారు కొలువై ఉంటారు. కాశీలోని విశ్వేశ్వర ఆలయంలో కనిపించే పర్వతవర్ధిని అమ్మవారు లొంక రామలింగేశ్వర ఆలయంలో పూజలందుకోవడం విశేషం.

0: ఆలయంలో క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి, కాలభైరవ స్వామి అలరారుతున్నారు.
1: రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న కోనేరు సహజ సిద్ధంగా ఏర్పడిందేనని చెబుతారు స్థానికులు. గుట్టలపై నుండి జాలువారే నీటితో ఇది ఏర్పడిందని, ఇక్కడే రాములవారు పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారని స్థల పురాణం చెబుతోంది.
0: ఇంకా కోనేరుతో పాటు ఓ ధర్మశాల కూడా ఉంది.
1: ఈ ఆలయానికి ప్రక్కనే యోగముద్రలు గంగమ్మతో సహా శివుని విగ్రహం దర్శనమిస్తుంది.
0: ఈ పవిత్రమైన ప్రదేశంలో ఉండి పూజలు చేసుకోవడానికి చాలా మంది మునులు ఋషులు వచ్చేవారని ప్రతీతి.
1: ఇక లొంకలో ప్రధాన ఆలయం ఉండగా, అక్కడి నుండి కొద్ది దూరంలోని సిరికొండ మండల కేంద్రంలో ఉండే రామలింగేశ్వర స్వామి ఉప

0: లొంకలో జరిగే ఉత్సవాల కోసం ఉత్సవ విగ్రహాలన్నీ ఇక్కడ పూజలందుకుని ప్రధాన ఆలయానికి చేరుకుంటాయి.
1: శివుడు ఎన్నో ప్రదేశాలలో అవతరించిన ప్రతి ప్రదేశానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ ఆలయంలో కూడా నిత్యం పూజలందుకుంటున్న స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంలా విరాజిల్లుతున్నాడు.

ఒకప్పుడు కార్ అడవిలా ఉన్న ఈ ప్రదేశం నేడు మహిమాన్వితమైన ప్రాంతంగా వెలుగొందుతోంది. ఈ ప్రాంతవాసులే కాక చుట్టుప్రక్కల ప్రాంతాల జనాలు కూడా శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రతి సోమ శుక్రవారాలతో పాటు పౌర్ణమి రోజుల్లో తప్పనిసరిగా ఆలయానికి వచ్చి ఇక్కడ గుండంలో స్నానమాచరించి తడి బట్టలతో స్వామివారిని పూజించి వండిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

0: ఇక్కడ దాదాపు 5 దశాబ్దాల నుండి పూజలు జరుగుతున్నాయని అంటున్నారు ఓ భక్తుడు.
1: 50 సంవత్సరాల నుంచి ఈ మందిరంలో పూజలు జరుగుతున్నాయి. దీనికి అన్న పూజలు, లగ్నాలు, సత్యనారాయణ పూజలు సర్వనియోజంగా జరుగుతున్నాయి.
0: మాఘ అమావాస్యకు, శివరాత్రికి 3 రోజుల పాటు

ఎంతో ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత మధ్య భక్తులను అనుగ్రహిస్తున్న స్వయంభూ శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం మోక్షప్రదాయకం. దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇదో గొప్ప క్షేత్రం. ఈ ఆలయ విశేషాలు విన్న మనందరిపై ఆ స్వామి కరుణా కటాక్షాలు వెళ్ళి విరియాలని వేడుకుందాం. ఓం నమః శివాయ.

ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా, మరి నమస్తే.

శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో సిరికొండ మండలంలోని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు విన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఇరం రాజ్ గారు మరియు డి నిర్మల గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఇరం రాజ్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:01 దాటి 40 సెకండ్లు.

శ్రోతలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కార్యక్రమం హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీరు చేయాల్సింది మీ పేరు, మీ చిరునామా, పాట వివరాలు 8462240066 ఫోన్ నంబర్, మరోసారి 8462240066 నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నచ్చిన పాటలు వినండి,

కార్యక్రమంలో మన ఫస్ట్ రిక్వెస్ట్ చూద్దాం. మరి ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు. ఈరోజు భక్తిరంజని కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నాము, చాలా బాగుంది. అలాగే సూక్తి సుధ కార్యక్రమంలో శర్మగారు తెలియజేసిన తల్లిదండ్రుల రుణం గురించి, శ్రవణ కుమారుడి గురించి చాలా చక్కగా తెలియజేశారు, వారికి మా ధన్యవాదాలు అంటున్నారు. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో సిరికొండ మండలంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని అందించిన డైరెక్టర్ మోహన్ దాస్ గారికి, అలాగే ఎరంరాజ్ గారికి.

ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. మా కోసం ఒక చక్కని భక్తి గీతాన్ని వినిపించండి అంటూ రాస్తున్నారు వీరు. ఇందలవాయి నుంచి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ ఇంకా వారి కుటుంబ సభ్యులు తప్పకుండా అండి. అలాగే మరో రిక్వెస్ట్ చూద్దాం. మాకోసం భూ కైలాస్ సినిమా నుంచి ఒక పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి బరకం నరసయ్య, కరుణాకర్, చందు, ఫారెస్ట్ నర్సయ్య, హోటల్ హరి, బంగారు శ్రీను, ఇంకా గోలి రమేష్ గారు. వీరందరి కోసం విందా భూ కైలాస్ సినిమా నుంచి ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: డాక్టర్ బల్రామ్ జాదవ్,
7: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
6: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
7: డాక్టర్ బల్రామ్ జాదవ్,
6: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
7: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
6: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
7: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
6: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
7: 24 గంటలు అత్యవసర సేవలు.
6: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
7: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాత మెసేజ్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచో చూద్దాం. మరి ఈరోజు సూక్తి సిద్ధ కార్యక్రమంలో రుణ భారము, తల్లిదండ్రుల రుణము, వారిని సేవించడం వలన గురువు రుణము, వారిని గౌరవించడం వలన దైవ రుణము, ప్రార్థన ధ్యానంతో ఆరాధించి ఆచరించాలన్న అమూల్యమైన వాక్కులను వినిపించిన జేఎస్ శర్మ గారికి ప్రణామములతో వేముల నరసింహరావు గోదావరి రాస్తున్నారు. వీరంతా విద్యానగర్ కాలనీ దుబ్బా నుంచి. మా శ్రీమతి పేరు రాయడానికి ముఖ్యమైన కారణం ఆమె కూడా ఈ సూక్తిని విని తన్మయత్వానికి గురైంది, కావున 20 పేర్లు రాశాము అంటున్నారు. ధన్యవాదాలండి. అలాగే ఈరోజు మన ఆలయాల్లో ప్రత్యేకించి ఈ శ్రావణ శనివారం రోజున శ్రీ లొంక రామలింగేశ్వర స్వామివారి ఆలయం యొక్క విశిష్టతలు వింటూ తన్మయత్వానికి గురయ్యాం. ఆధ్యాత్మిక భావంతో ధ్యానము, స్తోత్ర పఠనం వల్ల కలుగు పుణ్యఫలములు మన ఆలయాల ద్వారా శ్రవణానందకరంగా తమ తమ గల మాధుర్యంలో వినిపిస్తూ మమ్మల్ని తరింపజేస్తున్న ఆత్మీయ ఆకాశవాణి సమస్తులకు శ్రీ ఎర్రంరాజ్ గారికి, శ్రీమతి డి నిర్మల గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి మా అభివాదంలు అంటున్నారు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పంపిస్తున్నందుకు ధన్యవాదాలండి. అలాగే మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి శుభోదయం.

ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో సిరికొండ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు విశిష్టత గురించి వివరించిన తీరు అమోఘం. ఎరం రాజ్ గారికి, మోహన్ దాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, రాజేశం, సరోజిని ఇంకా వారి కుటుంబ సారు తప్పకుండా అండి. మీరు అడిగిన పాట వస్తుంది, వినండి మరి.

0: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్. కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా, లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
7: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
6: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
7: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
6: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
7: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
8: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
1: ప్రకటనలు విన్నారు శ్రోతలు, టీమ్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు, వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినిమా పాటలు. కొత్త శ్రోతల కోసం మా నంబర్ మరోసారి 8462-24506, ఈ నెంబర్కి మీ పేరు, మీ చిరునామా, పాట వివరాలు వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ చూద్దాం. ఆకాశవాణికి శుభోదయం. ఈరోజు ప్రసారమైన మన ఆలయాలు కార్యక్రమంలో సిరికొండ మండల కేంద్రానికి దగ్గరలో గల శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయ విశేషాలు, అమ్మవారు పార్వతవర్తిని కోరిన కోరికలు తీర్చే అల్లుబండ, జాతరలు, అలాగే స్వామి పూజా కార్యక్రమాలు చాలా చక్కగా వివరించారు. ప్రకృతి రమణీయత గురించి కళ్ళకు కట్టినట్లు వివరించిన నిర్మల గారికి, అలాగే ఎర్రంరాజ్ గారికి, మోహన్ దాస్ గారికి, ప్రసారం చేసిన నిజామాబాద్ కేంద్రానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు వీరంతా. నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియ, ప్రతీక్ష, సుస్వర మరియు సుమధుర, మాకోసం ఒక మంచి పాటని కూడా ప్రసారం చేయండి కార్యక్రమంలో అంటున్నారు, తప్పకుండా అండి. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు 8:30 ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమంలో సిరికొండ మండలంలోని లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు, నీలకంఠ స్వామి 2 కొండల మధ్యన వెలిసిన శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి, అక్కడ వీరాంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఇక్కడకు మహాశివరాత్రి రోజు వేల మంది భక్తులు వస్తారు. ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లు, ప్రశాంత వాతావరణమైన అడవిలో వెలిసిన శ్రీ లొంక రామలింగేశ్వర స్వామిని మనం మనసులో కోరుకున్న మాటలని, ఆ స్వామి విని మనం అనుకున్న కలలని శివుడి అనుగ్రహంతో మనపై ఉండి మనం అనుకున్న పనులు అన్నీ పూర్తవుతాయి అంటూ రాస్తున్నారు వీరంతా. మహాశివరాత్రి రోజు తప్పకుండా మేము అక్కడికి వెళ్తామంటూ కోనేరులో స్నానం చేస్తాము అంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఎర్ఎం రాజ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే నిర్వహించిన మోహన్ దాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు.

నిజామాబాద్ జిల్లా జగరన్పల్లి నుంచి రాస్తున్నారు వీరు. అరుణ, రాజేందర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు మాకోసం స్నేహం కోసం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. మీ అమూల్యమైన అభిప్రాయాలను పంపిస్తున్నందుకు ధన్యవాదాలండి ప్రతి శ్రోతకి పేరు పేరున. అలాగే మీరు అడిగిన పాట వస్తోంది, విందాం మరి.

0: హృదయరాగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 8 గంటలకు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తీసుకుందాం మరో చిన్న విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz, ఆకాశవాణి నిజామాబాద్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాతి మెసేజ్ ఎవరు పంపారో చూద్దాం. ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో సిరికొండ లంక రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి చాలా చక్కగా వివరించారు. ఎరం రాజు గారికి, మేడం గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, మోహన్ దాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. వీరు మంచిర్యాల నుంచి చంద్రముగలి పద్మరాణి, అక్షర, కృప. మరో మెసేజ్, మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు. వీరు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల. ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి ఎరం రాజు గారి వ్యాఖ్యానంలో చాలా బాగుంది కార్యక్రమం అంటున్నారు, సూపర్ అంటున్నారు. వినిపించిన మీకు, కేంద్ర దర్శకులకు అభివందనలు. వీరంతా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, ఇంకా మన్విత్. మాకోసం పాటను కూడా వినిపించండి అంటున్నారు. తప్పకుండా వినిపిస్తామండి. అలాగే మరో రిక్వెస్ట్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నా నమస్కారాలు. ఈరోజు ఉదయం 8:30 ప్రసారం చేసిన సిరికొండలో స్వయంభుగా వెలిసిన లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు, కళ్ళకు కట్టినట్లు వివరించిన తీరు అమోఘం. అలాగే వ్యాఖ్యాతలు ఇరువురూ ఎంతో శ్రమించి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్న తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన ఆలయాల కార్యక్రమం కొరకు ప్రతి శనివారం ఎదురు చూస్తూ ఉంటున్నాము. ఎంతో శ్రమించి ఈ కార్యక్రమం అందించిన ఎరం రాజు గారికి, మేడం గారికి, అలాగే సిహెచ్ మోహన్ దాస్ గారికి, సాంకేతిక విభాగం అధికారులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు వీరు. అలాగే ఈరోజు విధి నిర్వహణలో ఉన్న వ్యాఖ్యత గారు, మా శ్రోతల అభిప్రాయాలు చదువుతున్న తీరు అద్భుతం, అమోఘం అంటూ రాస్తున్నారు. ధన్యవాదాలండి. న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా రాస్తున్నారు. మా కోసం కూడా పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. మీ అమూల్యమైన అభిప్రాయాలను పంపిస్తున్నందుకు శ్రోతలందరికీ ధన్యవాదాలండి. ఇలాగే వింటూ ఉండండి, మా కార్యక్రమాలపై అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. మీ అందరి కోసం వస్తుంది శ్రీ మంచినాథ చిత్రం నుంచి ఈ పాట.

0: శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కల్లీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తగిన సలహాల సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం.

0: ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
2: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ప్రకటనలు విన్నారు శ్రోతలు, ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు. కార్యక్రమం వింటున్న శ్రోతలకి మా వాట్సాప్ నంబర్ మరోసారి 8462245066. మరి మరో మెసేజ్ చూద్దాం. ఆకాశవాణికి గుడ్ మార్నింగ్ అంటూ రాస్తున్నారు. ప్రతి శనివారం 8:30 ప్రసారం చేస్తున్న మన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రసారం చేసిన సిరికొండల మండలంలోని లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి చాలా చక్కని వివరాలు తెలియజేశారు. అలాగే ప్రతి వారం కూడా మేము తప్పకుండా వింటున్నాము, అన్ని దేవుళ్ళ గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు, చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాలు ప్రసారం చేసిన నిజామాబాద్ ఎఫ్ఎం కేంద్రం వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మాకోసం ఈరోజు నిండు మనసుల చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంగ్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య, పద్మ, గుజ్జేటి, ఆనంద్, సరోజిని, శ్రీనిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్, ప్రతి శనివారం మన ఆలయాలు ప్రోగ్రాం వింటున్నంతసేపు మైండ్ అంతా పాజిటివ్గా, హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ప్రోగ్రాం రన్ అవ్వడానికి కృషి చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు నిజామాబాద్ నందిపేట మండల్ వనెల్కి నుంచి నందిని నరేష్, స్నేహిత, స్నేహాన్ష్. అలాగే మరో రిక్వెస్ట్, కొండలవాడి మహారాష్ట్ర నుంచి శావంకర్, గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత కూర్తున్నారు. మాకోసం హృదయ రాగాలు కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి అంటూ వీరందరి కోసం విందాం నిండు మనసుల చిత్రం నుంచి పి సుశీల పాడిన ఈ పాటని.

ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు. శుభోదయం అండి. ఈనాటి మనాలయాలు అనే కార్యక్రమంలో సిరికొండ మండలంలో గల శ్రీలంక రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రత్యేకతలు, విశిష్టతలు మరియు పూజారి చెప్పిన విషయాలు, భక్తుల మనోభావాలు తెలుసుకొని చాలా సంతోషపడ్డాము. ఇటు కార్యక్రమాన్ని చక్కగా వినిపించిన వ్యాఖ్యాతలకు అలాగే ఆకాశవాణి సిబ్బందికి మా ప్రత్యేక కృతజ్ఞత అభివందనాలు అంటున్నారు. మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరంతా ఎడపల్లి మండలం జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను. మరో రిక్వెస్ట్, నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ద్వారా శ్రావణమాసం శనివారం రోజున ప్రసారమైన మన ఆలయాలు ప్రత్యేక కార్యక్రమంలో రామలింగేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను, అక్కడ జరిగే నిత్య పూజలను చక్కటి భక్తిభావంతో రేడియో శ్రోతల కోసం రిలాక్స్గా వినిపించిన ఎరం రాజ్ గారికి, మేడం గారికి, డైరెక్టర్ సిహెచ్ మోహన్ దాస్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. వీరు అనంతపురం మండలం, అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలరయ్య రాస్తున్నారు. మా కోసం కూడా ఒక మంచి పాటని కార్యక్రమంలో వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి. మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి శుభోదయం. శుభోదయం అండి. మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు ఉదయం 8:30 ప్రసారం చేసిన సిరికొండ మండలంలోని లొంక రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలతో కూడిన రూపకం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. చాలా చారిత్రాత్మకమైన ఆలయ విశేషాలతో ప్రసారమైన ఈ కార్యక్రమం చాలా బాగుంది. అనునిత్యం పూజలతో శోభిల్లే ఈ ఆలయం భక్తి ప్రపత్తులతో పరిణమిల్లుతోంది. ఆలయ విశేషాలు, విశిష్టత, అభివృద్ధి గురించి ఆలయ అర్చకుల మాటల్లో విని ఆనందించాము. ఆలయ ప్రత్యేకతలు, స్థల పురాణం గురించి చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాము అంటూ సందర్భోచితమైన పాటలతో కార్యక్రమం అలరించింది. ప్రత్యక్షంగా చూస్తున్నామా అన్న అనుభూతి పొందామంటే నమ్మండి అంటూ రాస్తున్నారు వీరు. ఈ కార్యక్రమం నిజామాబాద్ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి, నిర్వాహకులు మోహన్ దాస్ గారికి, వ్యాఖ్యాత ఎరిం రాజు అలాగే నిర్మల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి అంటూ రాస్తున్నారు. మా కోసం భక్త కనప చిత్ర నుంచి ఒక మంచి పాటను కూడా వినిపించండి అని. ఆర్మూర్ చేనేత కాలనీ రంగదారి నగర్ నుంచి చింతం నరహరి, లక్ష్మీ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు అడిగిన పాట మీకోసం వస్తుంది, వినేద్దాం.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు హృదయ రాగాలు. వింటున్న శ్రోతలకి మరో గమనిక, ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు తగిన సలహాలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరికొన్ని ప్రకటనలు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్న ఈ పాట చూడాలని ఉంది సినిమా నుంచి కోరుతున్న శ్రోతలు నిజామాబాద్.

వినాయక నగర్ నుంచి శివ, చైతన్య, కౌశిక్, చైత్ర, హరీష్, ఈశ్వర్, పృథ్వీరాజ్, రాజేష్, దినేష్, విశ్వం, రమణ్ రాజ్, మోహన్ రాజ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్, మాకోసం హృదయ రాగాలు కార్యక్రమంలో చిరంజీవి గారి పాట వినిపించండి అంటూ రాస్తున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఏబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. మరో రిక్వెస్ట్, ఈరోజు సిరికొండ మండలంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి చాలా చక్కని వివరాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాఖ్యాతలకు పేరు పేరున ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి. వీరందరి కోసం విందాం ఈ పాట.

కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ చూద్దాం. వీరంతా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి రాస్తున్నారు. శ్రీరామ్, హనుమాన్లు, వసంత ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈరోజు 8:30 ప్రసారం చేసిన

పెట్టుకొని దాదాపు 2-3 రోజులు జాతర జరుగుతుంది. ఆ జాతరలో దాదాపు 2-3 వేల మంది ప్రజలు వస్తూనే ఉంటారు. భక్తులకు కొలుచుకుంటే దేవుడు కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు అనే భక్తుల నమ్మిక. అలాగే ఆ జాతరలో దాదాపు 1000 మంది సంఖ్యలో భక్తులు వచ్చి వారు కోరుకున్న కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని వినిపించినందుకు ఆకాశవాణి సిబ్బందికి అలాగే వ్యాఖ్యాతలకు మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే మరో రిక్వెస్ట్, ఈరోజు 8:30 ప్రసారం చేసిన సిరికొండ మండలంలోని లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం విశేషాలు విన్నాము. వినిపించిన తీరు అగర్భగుడి విషయాలు చాలా ఆహ్లాదకరంగా అనిపించాయి అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, లావణ్య, హిమచంద్ర, లతిక, ధన్యవాదాలండి మీ అమూల్యమైన అభిప్రాయాలను అందరూ అందించినందుకు. శ్రోతలు ఇంతవరకు హృదయ రాగాలు మీరు కోరుకున్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చక్కెర ధరలు కిలో 48 రూపాయల నుండి 55 రూపాయల వరకు పెరిగినప్పటికీ దేశీయ అవసరాలకు తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు స్థిరమైన ధరలకు చక్కెరను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అక్రమాలపై నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాంచీ, గిరిడి, హజారీబాగ్లలో విద్యార్థులు, జేఎంఎం మద్దతుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టిన నిరసనకారులను పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తలు దుర్భాషలాడారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇంద్రమ్మ ఇళ్ల పథకంపై అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు నితిన్ నవీన్ ఏర్పాటు చేసిన నూతన బృందం పరిచయ సమావేశానికి హాజరుకానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మోదీ ఎట్ 25 సమావేశం ప్రజా జీవితంలో మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. ఒడిశాలోని తంగరడీహి ఈస్ట్ బెల్పహార్ డిప్ ఎక్స్టెన్షన్ బొగ్గు బ్లాకుల అభివృద్ధి, ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వంతో హైదరాబాద్ సంస్థ యాక్సిస్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన 14వ విడత వేలంలో ఈ కేటాయింపులు జరిగి అధికారిక ఉత్తర్వులు అందినట్లు సంస్థ తెలిపింది. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13తో చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్కి చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్.

0: యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. నింగికగసిన ధృవతార ప్రముఖ నటి షావుకార్ జానకిగారికి నివాళిగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి షావుకార్ జానకిగారు గతంలో సమర్పించిన ప్రత్యేక జననందిని కార్యక్రమాన్ని వింటారు.
2: ఇన్నేళ్ల సినిమా జీవితంలో నా అభిమానుల ద్వారా ఎన్నో ప్రశంసలు సన్మానాలు అందుకున్నాను. ఇప్పటికీ ఈ వేషం జానకైతేనే సమర్థవంతంగా నటించగలదు అని అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతలు నా పట్ల ఎంతో నమ్మకంతో నన్ను నటించమని కోరడం నాకెంతో గర్వకారణం. అలా వచ్చిన ఒక అవకాశం శ్రీ రామానాయుడు గారు నిర్మించిన తోటికోడలు చిత్రంలో ఒక మంచి పాత్రను నటించమని వారు నన్ను అడగడం, నేను నటించడం వల్ల మళ్ళా నా అభిమానుల ముందు నేను కనిపించగలిగాను. సినిమాల్లో నటిగా, నిజ జీవితంలో గృహిణిగా, తల్లిగా ఎన్నో బాధ్యతలను నా శక్తి వంచన లేకుండా నిర్వహిస్తూ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు నడుస్తున్నాను. చూసారా, ఇలా మాట్లాడుతూ పోతూ ఉంటే మీకు వినిపించాలనుకున్న పాటలకు వ్యవధి ఎంతమాత్రం చాలదు సుమండి. ఉగాది పచ్చడిలా, భిన్న రుచుల సమ్మేళనంలా కొన్ని పాటలు నేను ఎన్నుకున్నాను. మరి మీ అభిరుచి ఎలా ఉంటుందో చూద్దాం. ఏమనినే చిన్నారి ఏమనినే వన్నెల సిగపువ్వ కనుసన్నెలలో భావమేమి. ఈ పాట షావుకార్ చిత్రంలో శ్రీ ఎన్టీ రామారావు గారు అంటే నా తొలి హీరో కథానాయక సుబ్బుల వేషం ధరించిన నన్ను చూసి పాడతారు. మంచి కథ, మంచి పాటలు ఉన్న చిత్రం మన మనసుల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. ఈ మధురమైన పాటను రచించిన వారు శ్రీ సముద్రాల రాఘవాచార్య, సంగీత నిర్వహణ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఈ పాట పాడింది కూడా ఘంటసాల వారే.

డాక్టర్ చక్రవర్తి చిత్రంలో నేను శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, అందాల నటి మంచి నటి శ్రీమతి సావిత్రి, శ్రీ జగ్గయ్య గారు, మా చెల్లెలు కృష్ణకుమారి, ఇంకా చాలామంది నటించాము. చక్రవర్తి భార్యనైన నేను అనుమానాలకు లోనై

ఆయనకు దూరమైపోతూ ఉంటాను. పాత్ర పోషణలో ఏమాత్రం అటు ఇటు అయినా వ్యాంప్ వేషంగా తయారై ఉండేది నా పాత్ర. భర్త అంటే అమితమైన ప్రేమ, మరో వాడది. అసలు అతనితో మాట్లాడడానికే వీల్లేదు, మాట్లాడితే తప్పు అనుమానం. చాలా పొసెసివ్ వైఫ్ అనమాట. తను సందేహిస్తున్న సావిత్రి పాత్ర పాడే పాట ఇది. నేను ఆ పాట చిత్రీకరణలో ఉంటాను. మాటిమాటికి చేతి గడియారం చూసుకుంటూ విసుక్కుంటూ ఆ పాటలోని తీయదనాన్ని కూడా గుర్తించకుండా అక్కడ కూర్చుని ఉంటాను.

సారథివారి రోజులు మారాయి చిత్రంలో రైతుల కష్టాన్ని, భూస్వాముల అక్రమాల్ని, పెత్తనాన్ని ఎంతో బాగా చూపించారు. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నేను రాధగా కథానాయక పాత్రలను నటించాను. స్వతహాగా రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీ అక్కినేని వారు కథానాయకుడి పాత్రలో నటించలేదు, జీవించారు. నా పాత్ర పోషణలో కూడా వారు నాకెన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. మధుర గాయని జిక్కీ పాడిన ఏరువాక సాగారో రన్నో చిన్నన్న ఈ పాట ఇప్పటికీ మన తెలుగు నాట ప్రతి ఇంట వినిపిస్తూనే ఉంటుంది. శ్రీ కొసరాజు వారు రాసిన ఈ పాటకు మాస్టర్ వేణు స్వరబద్ధం చేశారు. వినండి మరి.

చిత్రాల్లో నటించాం. బాటసారి, పెంచిన ప్రేమ, ఇంకా ఎన్నో. మేమిద్దరం ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటాం. ఆప్యాయంగా కలుసుకున్నప్పుడల్లా మాట్లాడుకుంటూ ఉంటాం. వారి పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట మల్లేశ్వరి చిత్రంలో ఈ పాట. సాహిత్యపరంగా సంగీతపరంగా ఉత్తమ స్థాయికి చెందింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం. విందావా?

కొన్ని కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటాయి. మనం ఎలాంటి మూడ్లో ఉన్నా, మనం ఏం చేస్తున్నా ఆ పాట వినిపించగానే ఎక్కడో వేరే లోకాలకు వెళ్ళిపోతాం. అంత అయస్కాంత శక్తి ఉన్న పాట నాకు తెలుసు మీరు ఊహించారు. చెప్పండి చూద్దాం, రోజా చిత్రంలో మిన్మిని పాడిన పాట చిన్న చిన్న ఆశ. అబ్బో పాటరాని నాకు కూడా పాడాలనిపిస్తుంది చూడండి. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు విన్నా మళ్ళా మళ్ళా వింటూనే ఉంటాను. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం వహించారు. మరోసారి ఆ పాట విందాం.

మనకున్న కొద్ది మంది విశిష్టమైన దర్శకుల్లో శ్రీ కె విశ్వనాథ్ గారు ఒకరు. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, ఈ చిత్రాలన్నీ కూడా సంగీత ప్రధానమైన చిత్రాలు. మంచి కుటుంబం చిత్రంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నేను కథానాయకురాలుగా నటించాను. ఈ చిత్రంలో నాకు తెలియకుండా కథానాయకుడు కొన్ని పరిస్థితుల వల్ల నా చెల్లెల్ని కూడా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మొదట నేను ఆయన్ని అపార్థం చేసుకుని అలిగినా చివరకు అన్ని పరిస్థితులు అర్థం చేసుకుంటాను. కథ సుఖాంతం అవుతుంది, మనసే అందాల బృందావనం అవుతుంది. మీరిప్పుడు వినబోయే పాటకు ఎస్పి కోదండపాణి గారి సంగీతం, గాయని పి సుశీల గారు.

మంచి మనసులు చిత్రంలో కూడా నేను శ్రీ నాగేశ్వరరావు గారు సావిత్రి గారులతో నటించడం జరిగింది. కథానాయకుడు తన చెల్లెలి పెళ్లి కోసం అంధురాలైన నన్ను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. నేను అంధురాలనైనా ఆయన నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కళ్ళు కనిపించని నాకు శిలల అందాలు కనిపించేలా అన్ని వివరించి పాడే సన్నివేశం అది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు ఈ పాట.

తెలిసి తెలియని అమాయకత్వంలో కాపురాలు పాడు చేసుకునే యువతీ యువకుల్ని ఒక దారిని పెట్టే తాయారమ్మ నేను. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో కైకాల సత్యనారాయణ గారు నా సరసన హీరోగా నటించారు. పెద్దవాళ్ల మనం చేసే పొరపాట్లు పిల్లలు వాళ్ల జీవితంలో చెయ్యకుండా వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం ఈ పాత్రల ప్రత్యేకత. మై నేమ్ ఈజ్ బంగారయ్య అని హీరో పడతాడు. మై నేమ్ ఈజ్ తాయారమ్మ, ప్రతివాదనకే తయారమ్మ. మా ఇంట్లో నేను కాకుండా సినిమా రంగంలో ప్రవేశించిన వాళ్ళు ఇంకా ఇద్దరున్నారు, మీకు తెలుసో తెలీదో. ఒకరు నా చెల్లెలు కృష్ణకుమారి, కథానాయికగా ఆ రోజుల్లో ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నవ్వితే నవరత్నాలు, బంగారు పాప లాంటి చిత్రాలతో మొదలయ్యి తర్వాత చాలా చాలా మంచి చిత్రాల్లో ఆవిడ నటించింది. ఆవిడ నా సొంత చెల్లెలని చెప్తే చాలా మంది నంబర్స్ ఉండి అబద్ధాలు చెప్తున్నారండి, ఆవిడ మీ చెల్లెలేమిటండి, ఆవిడ చక్కగా పొడుగ్గా ఎంతో అందంగా ఉంటారు, కృష్ణకుమారి గారు మీ చెల్లెలు కాదండి, మీరేదో అలా గొప్పగా చెప్పుకుంటున్నారు గాని అని నన్ను అలా ఒకలాగా వేళాకుళం చేస్తుండేవారు అనమాట. ఇంకొకరు సినిమాల్లోకి వచ్చినవారు మా పెద్దమ్మాయి కూతురు, నా మనవరాలు వైష్ణవి. అది కూడా తమిళంలో, మలయాళంలో, హిందీ టీవీ సీరియల్స్ లో, రేడియో నాటకాల్లో ఎక్కువగా పాల్గొంటుంటుంది. దానికి కూడా నాలాగా ఆటే పాటలు పాడడం, చెట్లని కౌగిలించుకోవడం, పరుగులెత్తడం అంత ఇష్టం ఉండదు. మంచి ఎమోటింగ్ రోల్స్, మంచి క్యారెక్టర్స్ వస్తే అప్పుడప్పుడు వేషాలు వేసుకుంటూ ఉంటుంది. షీఈస్ అ వెరీ మెచ్యూర్డ్ గర్ల్ అండి. నాకు చాలా ఇష్టమైన నా పిల్లల్లో మనవల్లో అదొకటి. నాకు ఒక్క మనవరాలు, ముగ్గురు మనవాళ్ళు అనమాట. వైష్ణవి ఇక్కడ నాలాగే చిత్ర పరిశ్రమలో శ్రమించి ఇంకా ముందు ముందుకు మంచి పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతుంది. బహుశా దానికి మంచి అవకాశాలు వస్తే మాత్రం అది కూడా కృష్ణకుమార్ లాగా నాలాగా ఒక నటిగా మంచి స్థిరమైన పొజిషన్ని సంపాదించుకోగలనని అనుకుంటున్నాను.

శ్రీ పి పుల్లయ్య గారు, శ్రీమతి శాంతకుమారి గారు బ్రహ్మాండంగా నిర్మించిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఆ చిత్రంలో ఎరుకల సాని పాత్ర వేశాను నేను. సోరి చెబుతానమ్మ సోరి చెబుతాను అంటూ పద్మావతి దేవి ఇంటికి వెళ్ళి, ఓ సోసి బుర్రక్క శ్రీనివాసుణ్ణి వెళ్లి చేసుకుంటావులే అని హామీ ఇచ్చొస్తానన్నమాట. వెంకటేశ్వర మహత్యం నుంచి ఈ పాట వినండి.

సహజంగా ప్రతి మధ్యతరగతి కుటుంబంలోనూ వచ్చే సమస్యలు కలహాలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందించిన మంచి చిత్రం సంసారం ఒక చదరంగం. చీపురగట్ట చేతో పుచ్చుకుని అవసరమైనప్పుడల్లా అందరినీ జాడించేస్తూ అదుపాకీల్లో పెట్టే పని మనిషి చిలకమ్మ పాత్ర నాది. నేను చాలా కాలం తర్వాత చాలా ఎంజాయ్ చేసి తృప్తికరంగా నటించిన చిత్రాల్లో ఆ పాత్ర అంత బాగా కుదిరిందని నేను చెప్పాలి. ఆ చిత్రంలో ఈ పాటకు చక్రవర్తి గారి సంగీతం, వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం, పి సుశీల గారు పాడారు.

చదువురాని ఓ పల్లెటూరు అమ్మాయిని ఓ జడ్జి గారు పెళ్లి చేసుకుంటారు. శోభనన్ రాత్రి భార్యను ఒక చిన్న డాన్స్ చేస్తూ పాట పాడమని కోరతారు. నాకు డాన్స్ చేయాలన్నా ప్రేమ గీతాలకు అభినయం చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇలాంటి ఇబ్బంది నాకు జగపతి వారి అక్కాచెల్లెళ్ళు చిత్రంలో ఎదురైందండి. అయ్యో రామచంద్ర, నేను డాన్స్ చేయడం ఏంటండి, బాగుండదండి అని నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారిని, నాగేశ్వరరావు గారిని బతిమాలుకున్నాను. కానీ వారు డాన్స్ చేసే తీరాలని పట్టుపట్టారు. చిత్రం విడుదలైన తర్వాత మాత్రం పాండవులు పాండవులు తుమ్మెద అనే పాట ఎంత పాపులర్ అయిందో చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఈ పాటని పి సుశీల గారు పాడారు, సంగీతం కెవి మహాదేవన్ గారు, రచన ఆచార్య ఆత్రేయ.

0: మీతో కొంతసేపు సరదాగా కాలక్షేపం చేశాను. ఈ అవకాశాన్ని కలిగించిన వివిధ భారతి వారికి, ఓపిగ్గా కార్యక్రమం విన్న మీకు నా ధన్యవాదాలు. సెలవు. మీ షౌకార్ జానకి.
1: మీరింతవరకు నింగికి విసిన ధృవతార, ప్రముఖ నటి షావుకార్ జానకి గారికి నివాళిగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి షావుకార్ జానకి గారి గతంలో సమర్పించిన ప్రత్యేక జనరంజన కార్యక్రమం.

0: పెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
4: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
3: స్వయం కృషితో ఎదిగిన విజేత.
4: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
3: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
4: అభిమానులకు అన్నయ్య.
3: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
4: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్.
3: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:40 కావస్తుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2020 నుంచి 2026 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా మీరు విన్నారు గాడ్ ఫాదర్ సినిమా నుంచి శ్రేయా ఘోషల్ పాడింది. అనంత శ్రీరామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు పాసిగుట్ట నుంచి నోముల భాగ్యమ వెంకటేష్, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్ షేక్ చాంద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తగ్గెదల.
1: పుష్ప సినిమా నుంచి శివం పాడిన పాట అది. చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు వరంగల్ కాశీబొగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి హన్మకొండ తరాలపల్లి నుంచి జేరుపోతల బుచ్చయ్య.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరు విన్న ఆ పాట బీస్ట్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచందర్, జోనితా గాంధీ కలిసి పాడిన పాట. అది రచన సాయి శ్రీ సాయి కిరణ్, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించారు. నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమా, ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి సంకారపు రవి ఉమాదేవి, వరంగల్ కుమ్మల గ్రామం నుంచి మహమ్మద్ ఖలీల్ సాంబయ్య, వీళ్ళందరి కోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో. చివరిగా మీరు వింటున్నారు వారసుడు సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడిన పాట. రామజోగ శాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి, నందిపేట నుంచి వెంకటేష్.

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?
2: సమయం 11 గంటలు కావాల్సిన కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర యువతకు అంతర్జాతీయ విద్యా అవకాశాలు కల్పించేలా విద్యా కార్యక్రమాలు చేపట్టాలని ఆక్స్ఫర్డ్ వర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీతో సమావేశమై భాగస్వామ్య అవకాశాలు, తెలంగాణ విజన్పై చర్చించారు. ఈరోజు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నాగారంలో హౌసింగ్ టవర్స్ నిర్మాణ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు పత్రాలు పంపిణీ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పర్యటనలో భాగంగా రెవెన్యూ శాఖ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 48 మంది విజేతల జాబితాలో తెలంగాణ నుంచి ఆమె స్థానం దక్కించుకున్నారు. సెప్టెంబర్ 5 ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. బకాయి పడిన మిల్లర్లపై పౌర సరఫరాల శాఖ చర్యలకు రంగం సిద్ధం చేసింది. సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్లోకి 28 మంది కమాండోల నియామకం చేపట్టింది. గ్రేహౌండ్స్ ఆక్టోపస్కు చెందిన 28 మంది కమాండోలు బకాయి మిల్లర్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్గా పనిచేయనున్నారు. రాబోయే పండుగల సీజన్లో అమ్మకాల గిరాకీకి అనుగుణంగా 10 లక్షల మందికి పైగా తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ మీషో తెలిపింది. తమ విక్రయాల నెట్వర్క్పై 6.5 లక్షల మందికి లాజిస్టిక్స్ విభాగంలో, 3.75 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభించే వీలుందని పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5% రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ కోటాను కేవలం కాగితాలకు పరిమితం చేయొద్దని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా హితవు పలికారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తెలుగు చిత్ర పరిశ్రమ బలోపేతానికి, ఎదుగుదలకు తోడ్పడుతుందని యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ క్వార్టర్స్ ఫైనల్స్లో భారత జంట గాయత్రి ట్రీసా అద్భుత విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయినా కోలుకున్న ఈ జంట 16-21, 21-15, 21-13 చైనాకు చెందిన జియాయి ఫాన్ జాంగ్షు జియాన్ ద్వయాన్ని ఓడించి సెమీస్ చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటలు దాటి 4 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్నదొరగారు గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సాటర్డే సూపర్ హిట్ షోకి స్వాగతం సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఎవరెస్ట్ శిఖరం తల ఎంతి ఎంత పైకెత్తి చూసినా మరింత ఎత్తుగానే కనిపిస్తుంది, ఉంటుంది కూడా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే నటుడు ఆ ఎవరెస్ట్ శిఖరాగ్రాంగన కూర్చున్నారు. నటన శిఖరం, నట మేరువు. నక్షత్రాల్లో ధ్రువతార తన స్వయం కృషితో

పద్మవిభూషణ్ శివశంకర వరప్రసాద్ గారి పుట్టినరోజు ఇవాళ. గుర్తు చేసుకుందాం మెగాస్టార్ చిరంజీవి మేటి విజయాలను. ద ఓజీ ఒరిజినల్ సూపర్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ వివిధ భారతిలో.

0: ఆగస్టు 22 1955లో మొగల్తూరులో మెరిసింది ఒక తార. ఆ తార పేరే శివశంకర వరప్రసాద్. బిగ్గర్ దెన్ బచ్చన్ అని కొందరంటే ద న్యూ మనీ మెషిన్ అని ఇంకొందరన్నారు. మరి అభిమానులం అయిన మనము ఎవరెస్ట్ శిఖరాగ్రాన కూర్చున్న గొప్ప నటుడు అని అంటున్నాం. ఎవరేమైనా సరే చిరంజీవి ఒక పేరు కాదు, బ్రాండ్. మరి ఆ బ్రాండ్ మన అభిమానానికి అయ్యాడు ఖైదీ.
1: తెలంగాణ రాష్ట్రంలో

మనందరికీ చిరంజీవి అన్న స్క్రీన్ పేరే తెలుసు. మరి ఇంతకీ ఈ పేరు ఎవరు పెట్టి ఉంటారు? మనమందరం ఏమనుకుంటాం కామన్గా, ఎవరో నిర్మాత దర్శకుడో పెట్టేసి ఉంటారు అని చెప్పి. కాదు, దీని వెనకాల ఒక ఆసక్తికరమైన కళ ఉంది. కథ కాదు, కలే. అప్పుడే పునాదిరాళ్ళు, ప్రాణం ఖరీదు సినిమాల షూటింగ్ జరుగుతోంది. శివశంకర వరప్రసాద్ చాలా పెద్ద పేరు కదా, తెరపై ఏం వెయ్యాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారట. అప్పటికే శంకర్ అని ఒక నటుడున్నాడు, చూద్దామని ఊరుకున్నారందరూ. ముందైతే షూటింగ్ కానిచ్చేద్దాం, అసలే కొత్త కుర్రాళ్ళు, ఎవరి బాధలు వాళ్లవి. మరి ఒక హుషారైన పాట వినిపిస్తాను, దాని తర్వాత కథ కాని ఈ కళ గురించి చెప్తాను.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మరి ఇంతకి చిరంజీవి అన్న పేరు ఎవరు పెట్టారు అని ఇందాక మీ అందరినీ ఒక ప్రశ్న వేశాను కదా. సినిమా షూటింగ్ జరుగుతోంది. శివశంకర వరప్రసాద్ ఒక రాములవారి గుడికి వెళ్తారు. దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామికి నమస్కరిస్తుంటే ఆయన స్నేహితుడు, చిరంజీవి ఒకసారి ఇలా బయటికి రా అని చెప్పి పిలిచాడు. ఎవరిని రమ్మంటున్నావు అనంటే నిన్నే అని అన్నాడట ఆ స్నేహితుడు. ఒక్కసారి మెలకు వచ్చేసింది. ఆ స్నేహితుడెవరో ఇప్పటికీ కూడా గుర్తుకు రావడం లేదు. వెంటనే వెళ్లి తన తల్లిగారైన అంజనాదేవికి చెప్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామి తన పేరు నీకిచ్చారు, తెరపైన ఇదే పేరు పెట్టుకో శంకర అని అమ్మ కూడా చెప్పడంతో మనకు చిరంజీవిగా పరిచయమయ్యారు. మరి ఒక్క డైలాగ్ వినిపించాల్సిందే కదా ఈ సందర్భంలో చిరంజీవి గారిది.
1: ఈ కోర్టులో నేను మాట్లాడేది ఒక కేసు గురించి కాదు, ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక సెక్షన్ గురించి. అదే 302. ఈ 302కు మరో అర్థం ప్రాణం పోయే వరకు ఊరి తీయమని. మిలాడ్, మామూలు మనిషి ఒకటి ప్రాణం తీస్తే దాని హత్య అంటున్నాం, నేరం అంటున్నాం. అదే పని కోర్టు వారు చేస్తే దాని ఉరి అంటున్నాం, శిక్షణ. రెండిటికి తేడా లేదు మిలాడ్. పూర్వకాలంలో నేరస్తుల్ని సలసలా కాగే నూనెలో వేసి చంపేవారు, మెడ నరికి చంపేవారు. అది

మనకి ఎంత అనాగరికంగా కనపడుతుందో, అలాగే మనం వేస్తే ఈ ఉరి మన భావితరానికి అంతే అనాగరికంగా కనపడుతుంది. అందుకే మిలాజ్, 302 అనే పరమ దారుణమైన, దుర్మార్గమైన, అనాగరికమైన ఈ సెక్షన్ ని ఇండియన్ పీనల్ కోడ్ లో నుంచి శాశ్వతంగా కొట్టివేయాలని బలబుద్ధి అవసరమైతే మరీ

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మెగా స్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని. మరి చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంటే చదువులో, కానీ నటనలో మాత్రం ఏ క్లాస్. 10వ క్లాస్లో పరధ్యానం పరంధామయ్య అనే నాటకలో పరంధామయ్య పాత్ర. ఆ పాత్ర వయసు 70 సంవత్సరాలు. మరి ఇక్కడేమో ఉన్నదెవరు, 15-16 సంవత్సరాల నూనుగు మీసాల పిల్లాడు. ఏం చేస్తే స్టేజ్ మీద బాగుంటుందో ఆలోచించి క్లాసులు ఎగ్గొట్టి మరీ, అవునండి, క్లాసులు ఎగ్గొట్టి మరీ ముడతలు వచ్చేటట్టుగా మేకప్ చేసుకోవడం నేర్చుకున్న ఈ మగధీరుడు మున్ముందు రోజుల్లోనే స్టార్లకే స్టార్, మెగా స్టార్ అవుతాడని ఎవరైనా ఊహించుంటారా?

0: మహానగరంలో ఈ మాయగాడు చేసిన మ్యాజిక్ ఎంత గొప్పదంటే, అటు బాపుగారితో మన ఊరి పాండవులు, మంత్రిగారి వియంకుడు సినిమాలు చేస్తే బాలచంద్ర గారితో 47 రోజులు ఇది కథ కాదు రుద్రవీణలు చేశారు.
1: సూర్య నమస్కారం చేస్తున్న నోటితోనే సూర్యాన్ని తుమ్మెత్తిపోయకండి. నాకన్నా మీ మనసులోనే అంట్రాని ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. క్షమించండి, నేను ఎక్కడికి వెళ్ళానో మీరు ఊహించలేరు కూడా. కరెంటు పోల్ మీద నుంచి కింద పోతే అడవిలో దిక్కు లేకుండా మనం వదిలేశామే, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చచ్చిపోయాడు. అది మీరు తెలుసుకోవాలి. అలాగా అన్నంత మాత్రాన పోయిన మనిషి తిరిగి రాడు నాన్న. భగవంతుడు ఉన్నాడు, పుండెని పంపేశారే, మరి ఏ భగవంతుడు అతను కాపాడలేదే? అరగంట ముందు అతడు ఆసుపత్రి చేర్చగలిగిన వాడే అతడు పాలిట భగవంతుడై ఉండేవాడని డాక్టర్లు చెప్పారు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి.
2: సూర్యం, అందులో ఏమన్నా అర్థం ఉందంటావా? చావు పుట్టుకలు కర్మఫలాలు.
0: మరిక భారతీరాజా గారితో ఆరాధన చేసి స్వయం కృషితో కె విశ్వనాథ్ గారిని మురిపించిన ఏకైక నటుడు చిరంజీవి గారు. నలుగురు దిగ్దర్శకులు, ఇటు బాపుగారితోటి మంత్రిగారి వియంకుడు బాలచంద్ర గారితోటి రుద్రవీణ, భారతీరాజాతో ఆరాధన, స్వయం కృషి విశ్వనాథ్ గారితో, ఇలాంటి నలుగురు దిగ్దర్శకులు అత్యద్భుతమైన ఆలోచనతో ఉన్నవారు. మరి అలాంటి వారి కింద వీరు పనిచేయడము, మనందరినీ మెప్పించడము మామూలు విషయం కాదు కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వివిధ భారతి వేదికగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం చిరంజీవి గారి పుట్టినరోజుని. ఈరోజు మరి ముళ్ళ దారిలో పూలు పూయించిన విజేత మగ మహారాజు.
2: దారి పూల దారి పోవోయి బాట సారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి.
1: ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ, యాంటీ హీరోగా కొనసాగింపు. విలనిజానికి సరికొత్త రూపు అద్దిన చిరంజీవి గారిని, ఆ విలనిజాన్ని తెరపై చూసి ఛీ అనుకున్న ప్రేక్షకులే సుప్రీం హీరో మా అన్నయ్య అంటూ ఛత్రం పట్టి మెగాస్టార్ అన్న బిరుదుతో ప్రేమగా సత్కరించి తమ మనసుల్లో చోటిచ్చారు. ఊహించండి, 47 రోజుల్లో చిత్రంలో జయప్రదను మోసగించి సుగుణాకర్ రావుగా జయసుధను పీడించిన ఇతనే సూర్యంగా రుద్రవీణలో తండ్రిలోని ఛాందసవాదాన్ని ఎదిరించాడు. ట్యాగోర్లో సమాజాన్ని ప్రశ్నిస్తే స్టాలిన్లో ఆడుకున్నాడు, ఆదుకున్నాడు అందరినీ. ఒక్క నటుడు, వందల పార్శ్వాలు, అన్నీ మన కోసమే.
3: మూడు బ్రాండ్ షాపులు ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకుల్ని దోషులుగా చిత్రీకరిస్తే వచ్చాయి. మీరు ఒక లాయర్తో మాట్లాడుతున్నారు.
4: నేను మాట్లాడుతున్నది లాయర్తో కాదు, లంచగొండి. ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను.
3: మిస్టర్ టాగో,
4: ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారు ముందు పెడతారు. నల్లకోటి విప్పి తెల్లమొహం వేసుకోసి వస్తుంది.
3: యువరానర్ ముద్దాయి.

మైకల్ జాక్సన్ స్టెప్స్ డాన్స్తో ఎంతో ఇన్స్పైర్ అయిన చిరంజీవి గారు ఇలా కొన్ని మార్చి మనం కూడా తెలుగు తెరకు ఎందుకు పరిచయం చేయకూడదు అని అనుకున్నారు. అనుకోవడం మాత్రమే కాదు, తనను తాను డాన్స్కు ఎంత బాగా మలుచుకున్నారంటే తెలుగు సినిమా అంతా ఒక మూసలో హీరో హీరోయిన్ చేతులు పట్టుకుని డాన్స్ చేయడము లేదా చెట్టును పట్టుకుని వెళ్లడం లాంటి రోజులకి చెల్లుచీటి రాసేసి హీరో అంటే చిరంజీవి, చిరంజీవి ఉంటే డైనమిక్ డాన్స్ అని తొలిసారిగా పసివాడి ప్రాణంతో బ్రేక్ డాన్స్ చేసి చూపించారు. రుచి చూసిన ప్రేక్షకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టేసి మాకిదే కావాలి అని అన్నారు పదే పదే. ఇలా అడిగేటట్టు చేసుకున్న చిరంజీవి నటనలో ఎవరెస్ట్, డాన్స్లో ది బెస్ట్ అనిపించుకున్నారు.

నటుడిగా నేనేంటో చూపిస్తా అని ఛాలెంజ్ చేసి ఎంత సంఘర్షణ పడ్డారో, ఎన్ని అగ్నిగుండాలు దాటారో, కానీ మగ మహారాజుగా జగదేక వీరుడిగా ఈ స్టేట్ రౌడీ కొదమసింహంలా తెలుగు సినిమాలోకి దూకి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడన్నది ఇప్పటికీ ఆయన సినిమాలకి హౌస్ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి.

చిరంజీవి అంటే ఉత్సాహం, చిరంజీవి అంటే ఉల్లాసం, ఫాస్ట్ బీట్ పాటలు, సూపర్ హిట్ ఫైట్లు ఇవేనా నేనేంటో తెలుసా అని చంటబ్బాయితో నవ్వించి రౌడీయల్లుడిగా అల్లరి చేసి శ్రీమంజునాథలో శివుడిగా దీవించి స్వయం కృషిలో సాంబడిగా ఒద్దికగా చెప్పులు కుడుతూనే మన మనసు దోచిన ఆపద్బాంధవుడు.

ని కుదిపేసి కోట్లలో వ్యాపారం చేసి లాభాలు ఆర్జించడంతో ప్రపంచమే తెలుగు సినిమా వైపు, మరీ ముఖ్యంగా ఈ మనీ మెషిన్ చిరంజీవి వైపు అబ్బురంగా చూసింది. అంతేకాదు, ఒక దశలో అమితాబ్ బచ్చన్ గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక స్టార్, మెగా స్టార్ చిరంజీవి గారు ఒక్కరే అయ్యారు. పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవి మాత్రమే కాదు, 2024లో పద్మ విభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్, 3 నంది పురస్కారాలు, 9 ఫిలింఫేర్ అవార్డ్స్, ఇవన్నీ వారి ప్రతిభకు చంద్రుడికో నూలుపోగులాంటివే. ఎందుకంటే ఆయన మనవాడు, అందరివాడు.

తెలుగు సినిమా దశని దిశని మార్చిన గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు. ఇంత సాధించినా కూడా ఇంకా నేర్చుకోవాలనుంది, ఇంకాస్త ఎక్స్పెరిమెంట్ చేయాలనుందని ఎంత వినమ్రతతో చెప్తారో మనందరికీ తెలిసిందే. అందుకే వారంటే మనందరికీ ఎంతో ప్రాణం. మన చిరంజీవి గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలుగు సినిమా చరిత్రను తనదైన శైలిలో స్టెప్పులు వేయించిన గ్యాంగ్ లీడర్ ఎలాంటి ఛాలెంజ్ నైనా స్వీకరించి విజేతగా నిలిచే మగ మహారాజు. అద్భుతమైన నటనతో మనందరి మనసును దోచుకున్న జగదేక వీరుడు చిరంజీవి. నటనలో ఇంద్రుడు
2: డబ్బు లేక దరిద్రులయ్యే వాళ్ళని చూసి చాలిపడచ్చు కాని ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేం.
1: సూపర్ హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. మాటా పాట ఈ మంగళవారం ఉదయం 10:30 మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతిలో.
3: చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక చెప్పాను కదా మీకు, 16 ఏళ్ళ అతి చిన్న వయసులోనే ఒక ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హతను సాధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఒక యువ సంచలనం ఇవాటి మన చైతన్య స్ఫూర్తి అని. ఎవరో తెలుసా? లక్ష్మణన్ మేయప్పన్. కేవలం 16 ఏళ్ల 141 రోజుల వయసులోనే చార్టర్డ్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్ సాధించి ప్రపంచంలోనే అతి చిన్న వయస్కుడైన మేల్ చార్టర్డ్ అకౌంటెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో ప్లేస్ సంపాదించాడు. దుబాయ్ ఈ ఘనతకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. స్టేట్ యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రిప్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. అతి చిన్న వయసులో అంటే 16 ఇయర్స్ ఏజ్ లోనే చార్టర్డ్ అకౌంటెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన లక్ష్మణన్ మేయప్పన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫైనాన్స్ రంగంలో లక్ష్మణన్ మేయప్పన్ ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. కోవిడ్ 19 టైంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్ దిశగా తన జర్నీ ప్రారంభించాడు లక్ష్మణన్. మీకు తెలుసా, లాక్డౌన్ టైంలో ఔట్ అకౌంటింగ్ కి సంబంధించిన బేసిక్స్ అన్ని వాళ్ళ అమ్మగారు నేర్పించారట. సో ఆ స్ఫూర్తితోనే 15 ఏళ్ల వయసులో ACCA కోర్సులో చేరి సంవత్సరంలోనే కంప్లీట్ చేశాడు. యాక్చువల్గా ఈ కోర్సు చాలా టఫ్ అంటారు. ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ అన్ని అటెంప్ట్ చేయాలి, అసలు పాస్ అవ్వడమే చాలా కష్టం అంటారు. సో అలాంటిది 1 ఇయర్లోనే కంప్లీట్ చేశాడు. ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. చెప్తాను మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి వివిధ భారతి.

0: ఎస్, పెద్ద మూవీ నుంచి ఒక ఇన్స్పిరేషనల్ డాన్సింగ్ నంబర్ వినేసాం అనంత శ్రీరామ్ గారు రాసింది. యాక్చువల్ గా ఈ పాట వింటున్నప్పుడు లిరిక్స్ మ్యూజిక్ డాన్స్ పోటీ పడుతున్నట్టుగా ఉంటుంది కదా, ఇలాంటి పాటలు అరుదుగా వస్తుంటాయి. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి సమయం. మరి లక్ష్మణన్ వేపన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటారు కదా, సక్సెస్ ఈజ్ నాట్ ఏ గోల్, ఇట్స్ ఏ జర్నీ అని. అలాగే ఈ ఘనతతో ఆగిపోలేదు లక్ష్మణన్. ఏసీసీఏ తర్వాత ప్రతిష్టాత్మకమైన సిఎఫ్ఏ చార్టర్ను కూడా సాధించాడు. ఫైనాన్స్ లో ఎంఎస్సీ చేస్తున్నాడు. అంతేకాదండోయ్, దుబాయ్లోని ప్రముఖ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్ గా కూడా పనిచేస్తున్నాడు. కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సో మనం అనుకున్నది అచీవ్ చేయడానికి అది పెద్ద ఏజ్ అయినా కావచ్చు, లేదంటే ఇలా చిన్న ఏజ్ అయినా కావచ్చు, అది ఎప్పుడు అడ్డం కాదని ప్రూవ్ చేస్తారు అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు. సో సంకల్పం మంచిదై ఉండాలి, దానికి కట్టుబడి ఉండాలి, పట్టుదల ఉండాలి, ఏదైనా సాధ్యమే అని ప్రూవ్ చేసే ఇలాంటి చైతన్య స్ఫూర్తులు ఎందరో ఉన్నారు మన సొసైటీలో. అండ్ ఇప్పుడు మీకోసం టైం అయితే 12:28 కావస్తుంది, అంటే కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్తో. సో వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: Vietnam.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత్ యునైటెడ్ కింగ్డమ్ మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకు సంయుక్త విన్యాసాలు చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు మహిళల డబుల్స్లో సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. దేశీయ డిమాండ్ తీర్చేందుకు దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. ఇటీవలి కాలంలో చక్కెర ధరలు పెరగడాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చూసేందుకు ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. గత నెల 20వ తేదీన 48 రూపాయల కిలో ఉన్న చక్కెర ధరలు గురువారం నాటికి కిలో సుమారు 55 రూపాయలకు పెరగడంతో ఇటీవలి వారాల్లో ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఇటీవల చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెర మళ్లింపు కారణమని చెప్పడం సరైంది కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా 2022-23 సుమారు 12% నుంచి 2025-26 నాటికి సుమారు 9% తగ్గిందని తెలియజేసింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఎలాంటి తప్పనిసరి బలవంతం కాదని, అవి ఒక నిబద్ధత, దృఢ విశ్వాసమని, అలాగే తమ విధానాలు ప్రజా అనుకూల, వృద్ధి అనుకూల, అభివృద్ధి అనుకూలమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తన ప్రభుత్వం సంస్కరణల కోసం ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించిందని, పాలనా స్థాయిలో సంస్కరణలపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.
2: మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఆర్ ఇన్నోవేషన్ మేనే ఐసే 7 సెక్టర్స్ కి బాత్ కి జిన్ పర్ భారత్ కా ఆజ్ బహుత్ జ్యాదా ఫోకస్ హై అబ్ ఇస్లియే భారత్ ఆజ్ పాలసీ లెవెల్ పర్ నేక్ జనరేషన్ రిఫార్మ్స్ కర్ రహా హై తాకి హమారా ఫ్యూచర్ సురక్షిత్ హో గవర్నెన్స్ పర్ రిఫార్మ్స్ కర్ రహా హై ఈజ్ ఆఫ్ లివింగ్ కే లియే రిఫార్మ్స్ కర్ రహా హై ఈ రిఫార్మ్స్ హమారే లియే కంపల్సన్ నహీ హై యే హమారా కమిట్మెంట్ హై యే హమారా కన్విక్షన్ హై.
1: దేశ భవిష్యత్తును పదిలం చేసేందుకు భారత్ విధానపరమైన సంస్కరణలు చేపడుతోందన్నారు. తమ ప్రభుత్వం కేవలం నిబంధనలు మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మొత్తం తత్వాన్నే మారుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా ప్రభుత్వంపై ఆధారపడేలా వారిని కొరతలో ఉంచడమే గత పాలకుల విధానమని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలో లైసెన్స్ రాజ్ నిరుద్యోగానికి దోహదపడిందని, అయితే తన ప్రభుత్వపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మోడల్ కొత్త అవకాశాలు సృష్టిస్తోందని మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల అక్రమాల వివాదం తీవ్ర రూపం దాల్చింది. నిన్న సాయంత్రం రాంచీ, గిరిడ్, హజారీబాగ్ ప్రాంతాల్లో విద్యార్థి నిరసనకారులకు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వైపు ఒక ఊరేగింపు కబడుతున్న సమయంలో తోపులాడు జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ మద్దతుదారులు, పోలీసులు తమపై చేయి చేసుకున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించగా, కొందరు నిరసనకారులు కేటాయించిన మార్గాన్ని ఉల్లంఘించి అలజడి సృష్టించారని పోలీసులు ఆరోపించారు. గతంలో హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసిన పలు నియామక పరీక్షల అపాయింట్మెంట్ల రద్దు నోటిఫికేషన్లపై జార్ఖండ్ హైకోర్టు స్టే విధించడంతో విద్యార్థి వర్గాలు తమ సమ్మెను విరమించుకున్నాయి. అయితే ఈ పరిణామాల అనంతరం రాష్ట ప్రభుత్వం ఉద్యోగార్థులను మోసం చేసిందని నిరసనకారులు ఆరోపించారు. మరోవైపు విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో నేతృత్వంలోని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థి న్యాయమంచ్ ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా నియామక వ్యవస్థ సంస్కరణ యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర నిమ్రా నుండి ప్రారంభమై జార్ఖండ్లోని మొత్తం 24 జిల్లాల గుండా సాగుతుంది.

హైకోర్టు ముందు పలు నియామక పరీక్షల రద్దు ఉత్తర్వులను అలాగే సీఐడి విచారణను సమర్థవంతంగా వాదించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆరోపించారు. భారత యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఉమ్మడి విన్యాసాలు, శిక్షణ, సామర్థ్యాల పెంపు ద్వారా రెండు దేశాల సాయుధ బలగాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. దేశ రాజధానిలో జరిగిన 25వ భారత యుకే డిఫెన్స్ కన్సల్టేటివ్ గ్రూప్ సమాపేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, యునైటెడ్ కింగ్డమ్ రక్షణ శాఖ పర్మనెంట్ అండర్ సెక్రటరీ జెరెమీ పోక్లింగ్టన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో 2035 భారత్ యునైటెడ్ కింగ్డమ్ విజన్, 10 ఏళ్ల రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ద్వారా పరిశోధన అభివృద్దికి ప్రాధాన్యతనిస్తూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని ఇరు దేశాలు సమీక్షించాయి. హిందూ మహాసముద్రం పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ కింద రీజనల్ మారిటైమ్ న్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సముద్ర భద్రతా సహకారాన్ని ఇరుపక్షాలు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 నిర్వహిస్తామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థల యజమానులను కోరింది. యజమానులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా ప్రోత్సహించడం, అర్హులైన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా ప్రయోజనాలు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని ఈపీఎఫ్ఓ సంస్థ తెలియజేసింది. ఈఈసీ 2026 ప్రచారం ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గతంలో ఈపీఎఫ్ కవరేజ్ నుంచి ఎంపిక కానీ ప్రస్తుతం జీవించి ఉండి డిక్లరేషన్ తేదీ నాటికి అదే సంస్థలో ఉద్యోగంలో కొనసాగుతున్న అర్హులైన ఉద్యోగులను యజమానులు గుర్తించి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కేరళలోని అలప్పుళలో పున్నమ్మడ కాలేజ్లో ఈరోజు 72వ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వార్షిక వేడుకలో సంప్రదాయ స్నేక్ బోట్స్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. అలప్పుళలోని పున్నమ్మడ కాలేజ్లో నేడు జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్లో 22 చుండిన్ వల్లంలు అనగా సంప్రదాయ పాము ఆకారంలో ఉండే పడవలతో సహా మొత్తం 71 పడవలు పోటీ పడనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్షిస్తున్న కేరళ ప్రధాన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా ఒకటి. విదేశీ పర్యటకులతో పాటు బోట్ రేస్ ప్రియులు ఈ వేడుక కోసం ఇప్పటికే అలప్పుళ చేరుకున్నారు. అలప్పుళ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈవేళ స్థానిక సెలవు దినం ప్రకటించారు. పడవలు, తెడ్డు వేసేవారు, మద్దతుదారులు అందరూ సిద్దంగా ఉండడంతో కేరళ ప్రసిద్ద జలసంధి పండుగ మరొక అద్భుతమైన సంచిక కోసం అలప్పుళ సిద్దమవుతోంది. ఈరోజు తూర్పు మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అసోం, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురతో సహా దేశంలోని పలు ఈశాన్య ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణమే నెలకొంటుంది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకలో కొన్ని చోట్ల, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈవేళ మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, భద్రతపై సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్ నేపాల్ ద్వైపాక్షిక సహకారం మొత్తం పరిధిని సమీక్షించి రెండు దేశాలు తమ నిబద్దతను పునరుద్ఘాటించాయి. నిన్న దెహ్రాదూన్లో ముగిసిన ఇండియా నేపాల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 14వ సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి పొల్లమి బస్సు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించగా నేపాల్ తరఫున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ కాప్లే నాయకత్వం వహించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మన దేశానికి చెందిన విమెన్స్ డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన టాప్ సీడ్ ప్రత్యర్థులతో తలపడతారు. దేశంలో చక్కెర డిమాండ్ తీర్చేందుకు అవసరమైన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులకు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలో మందేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ ఈ రోజు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వేబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందు ఒక చక్కటి మెలోడీ వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినసం అండ్ వినిపిస్తున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం ఈట్ ఫిట్ టైం. మన లైఫ్ స్టైల్ పర్టికులర్ గా ఫుడ్ హ్యాబిట్స్ ఎంత హెల్దీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే అనుకోండి. మరి ఒక బాదం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే విషయం తెలుసా మీకు? ఒకవేళ తెలిసినా అంతగా పట్టించుకోవట్లేదా, అంటే రోజు డైలీ కొంచెం కొన్ని బాదం తినట్లేదా? ఒక బాదం ఆరోగ్యానికి ఎంత మంచిదో నిపుణుల మాట చాలా ఇదిగా ఉంటుంది. సో బాదం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈట్ ఫిట్లో. స్టే ట్యూన్డ్.

0: తెలుగు సినిమా చరిత్రను తనదైన శైలిలో స్టెప్పులు వేయించిన గ్యాంగ్ లీడర్. ఎలాంటి ఛాలెంజ్ నైనా స్వీకరించి విజేతగా నిలిచే మగ మహారాజు. అద్భుతమైన నటనతో మనందరి మనసును దోచుకున్న జగదేక వీరుడు చిరంజీవి. నటనలో ఇంద్రుడు.
1: డబ్బు లేక దరిద్రులైన వాళ్ళని చూసి జాలిపడచ్చు కానీ ఒక సంస్కారం లేని దరిద్రుని క్షమించలేం.
0: సూపర్ హిట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి. మాటా పాట ఈ మంగళవారం ఉదయం 10:30 మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతిలో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. ఈట్ ఫిట్ టైం. బాదం వల్ల ఉపయోగాల గురించి మనం తెలుసుకుంటున్నాం. బాదం పప్పులు శరీరానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలను అందిస్తాయట. చేపలు, నాన్ వెజ్లలో దొరికే ప్రోటీన్ బాదంలో ఉంటాయట. అంటే నాన్ వెజ్ తినని వాళ్లకి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందించడానికి మంచి సోర్స్ బాదం అన్నమాట. మరి ఇంకా ఉన్నాయి ఉపయోగాలు చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ డాన్సింగ్ నంబర్ ఆన్ ద వే.

ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా స్పెల్ బౌండ్ అయిపోతాం కదా, ఇలాంటి పాటలు అరుదుగా వస్తుంటాయి. బాదం ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు చాలా సులభంగా లభిస్తాయట. నానబెట్టిన బాదంలోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయట. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, జ్ఞాపక శక్తిని ఏకాగ్రతను పెంచడానికి ఎంతో హెల్ప్ అవుతుందట కూడా. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ బాదం తినడం వల్ల ఇంకా ఉన్నాయి, చెప్తాను, వింటూ ఉండండి.

లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమదేశ.

ముక్కలను స్మూతీలు, ఓట్స్, పెరుగు లేదా ఫ్రూట్ సలాడ్స్ తో కలుపుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అతి సర్వత్రా వర్జయ్యత్ అన్నట్టు పోషకాలు చాలా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినేయకూడదు కదా, హెల్దీ అని కూడా అనమాట. సో అపరిమితంగా కాకుండా మితంగా తీసుకోవడం శ్రేయస్కరం అంటారు నిపుణులు. పాటించాలిగా మరి, ఏమంటారు?

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది పబ్బతి జ్యోతి. వార్తల ముఖ్యాంశాలు. లండన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తెలిపారు.

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగం ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక రంగాలు వంటి విభాగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి వారు ఆసక్తి చూపించారు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్ నెలలో హైదరాబాద్ను సందర్శించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో పలు రంగాల అభివృద్ధి వేగవంతం కానుంది. టెలికాం, బ్రాడ్కాస్టింగ్, ఎయిర్పోర్ట్, సైబర్ రౌండ్ వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన వ్యవస్థలు అవసరముందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన సెమినార్లో ఆయనతో పాటు టీడీఎస్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ డిఎన్ పటేల్ మాట్లాడారు. సైబర్ వివాదాల్లో 5 కోట్ల రూపాయలకు వరకు అడ్జుడికేటింగ్ అధికారుల ద్వారా, ఆపై అప్పీళ్లను టీడీఎస్ఏటీ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు. నిపుణులతో కూడిన వ్యవస్థ ద్వారానే వేగవంతమైన న్యాయం లభిస్తుందని, ప్రజల్లో దీనిపై అవగాహన పెరగాలని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి వర్సిటీ ప్రతినిధులు, విద్యావేత్తలతో సీఎం విస్తృతంగా చర్చించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధనా కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ యువతతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారు. డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని వారిని సీఎం ఆహ్వానించారు. అలాగే జీఎంఆర్ యుటిలిటా బౌల్ను పరిశీలించి రాష్ట్రంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. రాష్ట్రంలో ఎల్నినో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగుతోంది. నిన్న టీజేఐఆర్డీలో నిర్వహించిన వర్క్షాప్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అక్టోబర్ నవంబర్ నెలల్లో పంటల నీటి కొరత రాకుండా భూగర్భ జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుల సంరక్షణ, పంటల వైవిధ్యం, ఆయిల్ ఫామ్ సాగులను ప్రోత్సహించాలని సూచించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, కరువును తట్టుకునేలా రైతాంగానికి తగిన అవగాహన, పశు సంరక్షణ చర్యలు అందించాలని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తొలి జాతీయ సదస్సును రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయత, నిష్పక్షపాతమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా జెన్జీ యువతకు వాస్తవిక సమగ్ర సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సంచలనాత్మకత కంటే నైతిక ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్లోని 183 గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పల్లెల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని, నిధుల సాధనకు బీజేపీ నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ టవర్ స్థలాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో సమావేశమయ్యారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో 8 లక్షల ఇళ్లు మంజూరు చేయగా 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిజామాబాద్లో కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ మోడల్ టవర్స్ పైలట్ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, వారిని గందరగోళానికి గురి చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. గ్లోబరేనా వివాదంలోనూ విద్యార్థుల భవిష్యత్తును కేటీఆర్ దెబ్బతీశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటూ ఇంజనీరింగ్ విద్య ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తుందని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు 800 కోట్ల రూపాయలు కేటాయించనున్నామని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు. నిజామాబాద్లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లతో పాటు అదనంగా నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై త్వరలోనే ప్రత్యక్ష సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 మంది ఉపాధ్యాయులలో తెలంగాణ నుంచి ఈమె ఒక్కరే స్థానం దక్కించుకున్నారు. 2026 సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. పాఠశాల విద్యలో వినూత్న మార్పులు తెచ్చిన వారిని 3 అంచెల పారదర్శక ప్రక్రియ ద్వారా ఎంపిక చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు పోలీస్ స్టేషన్ను ఎస్పీ టి శ్రీనివాసరావు వార్షిక తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి నాణ్యమైన దర్యాప్తు, పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా నేరాలు నియంత్రించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసం పొందుతూ 100కు డైల్కు వేగంగా స్పందించాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. హైదరాబాద్ సీజీఎస్టీ అధికారులు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న పాన్ మసాలా పొగాకు తయారీ కేంద్రాన్ని గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ స్థావరం నుంచి 40 ప్యాకింగ్ యంత్రాలు, 76 లక్షల రూపాయల విలువైన నిల్వలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 160 కోట్ల రూపాయల పన్ను ఎగవేతను గుర్తించి ప్రధాన నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాలిటెక్నిక్ కళాశాలలను నైపుణ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని ఖండిస్తోందని ఏబీవీపీ తెలిపింది. దశాబ్దాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్న పాలిటెక్నిక్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా విడుదల చేసిన జీవో నెంబర్ 97ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందే అవకాశం కొనసాగుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలంలోని దుర్గానగర్ విలేజ్ నెంబర్ 5లో జరుగుతున్న జూలన్ యాత్ర పండుగ 2026 భాగవత సప్తాహ్లో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు మరోసారి. లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు రంగాల్లో భాగస్వామ్యానికి లివర్పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపారు. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి నైపుణ్యం కలిగిన ప్రత్యేక వ్యవస్థలు అవసరమని హైకోర్టు సీజే జస్టిస్ అప్రేష్ కుమార్ సింగ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 101.8 ఎఫ్ఎం వివి క్లాక్లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ అర్జున్ లక్ష్మి. ఒక పాట విందాం, ఆ తర్వాత

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి.

0: ఎనిమిది గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. పండుగల సీజన్ స్టార్ట్ అయింది. అందులోనూ శ్రావణ మాసం, ఇళ్ళు షాపులు అన్నీ కళకళలాడిపోతూ సందడిగా ఉంది కదా. ఎంతైనా డైలీ రొటీన్ లైఫ్లో పండుగలు తీసుకొచ్చే ఆనందం వేరప్పా. గుళ్ళకు వెళ్లడం, పూజలు, నోములు, కొత్త బట్టలు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, స్పిరిచువల్ స్ట్రెస్ బస్టర్స్ ఫెస్టివల్స్. అయినా సరే ప్రతిరోజు పండుగ మన వివి తోడుంటే నిజమే కదా. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైమ్ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా మన తెలుగు భాషలోని అందం, గొప్పతనం ఏమిటంటే ఒకే రకంగా పలికే పదాలు కూడా డిఫరెంట్ అర్థాల్లో ఉంటాయి. అండ్ కొన్ని అయితే సేమ్ వర్డ్సే కానీ అర్థాలు మాత్రం చాలా ఉంటాయి. మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా నానర్థాలు అని, సో ఆ టైప్లో అనమాట. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ కూడా అలాంటిదే. కొంచెం తేడా ఉంటుంది మాడ్యులేషన్, అండ్ డిఫరెంట్ అర్థం కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఈజీ క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. మరి క్వశ్చన్ వినండి. శ్రావణం, శ్రవణం రెండింటికి తేడా ఏంటి? శ్రావణం, శ్రవణం రెండింటికి తేడా ఏంటి ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం ఓ మెస్మరైజింగ్ సాంగ్, ఎంజాయ్ దిస్.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి చక్క మహారాజు సినిమా నుంచి ఒక చక్కటి పాట వినేసాం. నిజంగా ఎవర్ గ్రీన్ సాంగ్స్ కదా ఇలాంటివన్నీ కూడా వింటుంటే ఆ టైంకి ఆ పాటను ఆస్వాదించడంతో పాటు అంటే సాహిత్యం, సంగీతం, గానం వీటన్నిటితో పాటు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. సో ఆ టైంలో మనం టీవీలో చూసినా సరే, ఈవెన్ అమ్మానాలతో కలిసి చిన్నప్పుడు చూసిన సినిమాలు అయినా సరే, సో టైం మిషన్లు అలా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుందన్నమాట. అలాంటి పాటలన్నీ మన వీబీలో వినిపిస్తూ ఉంటాయి, కాబట్టి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, శ్రావణం శ్రవణం రెండింటికి తేడా ఏంటి అని. చాలా మంది పంపించారు, అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. సుందర్ కొంపల్లి నుంచి, భూధర్ పోచంపల్లి నుంచి, భోగ మార్కండేయ అనిత ఖైరతాబాద్ నుంచి, జయలక్ష్మి నాగోల్ నుంచి, నోముల రమేష్, నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, పెడన నుంచి అప్పలరాజు, బొమ్మదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి నుంచి, షాపూర్ నగర్ నుంచి శ్రీనివాస్ విజయలక్ష్మి, మోరుపల్లం నుంచి పంతాడు శ్రీనివాసరావు, కుక్కట్పల్లి నుంచి శేషు, నెమ్మాని నుంచి వెంకటేశం లత, పోచారం నుంచి లత, కిస్మత్పూర్ నుంచి పద్మావతి, తోట సంతోష్ పోతంగల్ నుంచి, అండ్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి జమ్మికుట నుంచి మౌనిక సుశాంత్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్కుమార్, అండ్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న, సావిత్రి నిర్మల్ జిల్లా నుంచి మహమ్మద్ జైనిద్దిన్ ఉమ్మడి నుంచి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్ లావణ్య, అండ్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ శుభప్రదం. శ్రావణం అంటే శుభప్రదం, శ్రవణం అంటే వినడం అని వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం నక్షత్రం కూడా, అది కూడా పంపించారనమాట. సో అలా పంపించిన వాళ్ళ ఆన్సర్ కూడా కన్సిడర్ చేశాను. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. చిన్న చిన్న జస్ట్ దీర్ఘము, ఒక మాడ్యులేషన్ డిఫరెన్స్, కానీ ఎంత అర్థం డిఫరెన్స్ ఉందో చూడండి, అది మన తెలుగు భాషలోని గొప్పతనం. అందుకే చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఇంకో పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి.

షో టైమ్ టైమ్ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం జోడీ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేసాం. నిజంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఈ జోడీలో కాంబినేషన్లో, అసలు ఈ జోడీ అంటే కాంబినేషనే కదా, ఎన్ని పాటలు కదా, అద్భుతమైన పాటలు, ఆణిమిత్త లాంటి పాటలు. మన తెలుగు వాళ్ళకి ఒక గిఫ్ట్ అని చెప్పొచ్చు, సంపద అని చెప్పొచ్చు. వినే కొద్దీ వినాలనిపిస్తుంది, అవి వింటే మనసుతో పాటు ఆనందం ఉప్పొంగిపోతుంది. సో నివేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇక మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్కి టైం అయింది, అడిగేస్తున్నాను. ప్రముఖ దివంగత సినీ నటి షౌకర్ జానకి గారు ఎన్ని చిత్రాల్లో నటించారు? మరోసారి వినండి, ప్రముఖ దివంగత సినీ నటి షౌకర్ జానకి గారు ఎన్ని చిత్రాలు నటించారు? యాక్చువల్గా మనకి షౌకర్ జానకి గారు అంటేనే ఎన్నో చక్కటి పాత్రలు కళ్ళ ముందు మెదులుతాయి, అండ్ ఒక ఖంగుమనే కంఠస్వరం కూడా. తెలుగుని ఎంత అద్భుతంగా మాట్లాడతారో అంతే స్టైలిష్గా ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఎనీవేస్ మరి క్వశ్చన్ చెప్పేసా కదా, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్.
0: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
2: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి సూపర్ సాంగ్స్ వింటున్నాం. అండ్ ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ దివంగత సినీ నటి షావుకారు జానకి గారు ఎన్ని చిత్రాల్లో నటించారు అని.

సో ఒక మనకి హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే ఇలాంటి చక్కటి ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళ మీద ఉండే అభిమానాన్ని మన శ్రోతలు ఇలా చాటుకుంటూ ఉంటారనమాట. మనం వాళ్ళకి సంబంధించి ఏది అడిగినా సరే అలా ఆన్సర్లు టక్క టక్క టక్క టక్క వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాగే వచ్చినాయి. మరి చదివేస్తున్నాను. రంగా హైదరాబాద్ నుంచి గుమస్తా కాలనీ, నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్, ఉమ్మడి నుంచి దివాకర్, పీర్రాజుగూడ నుంచి శ్రీనివాస్, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ హైదరాబాద్ నుంచి, ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, పడన నుంచి అప్పలరాజు, అంకుషాపురం నుంచి డోనాల సుదర్శన్, దమ్మోజీ వెంకటాచారి, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి బ్రహ్మయ్య కర్నూలు నుంచి, రాధ ఆర్మూర్ నుంచి, బాలకృష్ణ నర్సపేట నుంచి, నమ్మారి నుంచి వెంకటేశం, లత అండ్ చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, మహమ్మద్ జైనిద్దిన్ ఉమ్మడి నుంచి, కుకట్పల్లి నుంచి శేషు, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వారి కుటుంబ సభ్యులు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి కనకరావు పెడమ నుంచి, ఇక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, జిబ్లిక్పల్లి నుంచి చక్రపాణి చందన, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ షేర్ బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ తెలుగు తమిళ కన్నడ భాషలలో దాదాపు 400 సినిమాలు నటించారు షౌకర్ జానిక్ గారు. అందరూ కూడా ఇదే ఆన్సర్ పంపించారు. ఎన్ని పాత్రలు, ఎన్ని చక్కటి సినిమాలు కదా. సో వాళ్ళు మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా అలాంటి సినిమాల రూపంలో, అలాంటి పాత్ర రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారు, గుర్తొస్తూనే ఉంటారు. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు, షావుకర్ జానకి గారు సినిమాలలో సినీరంగ ప్రవేశం చేసే ముందు రేడియో ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశారట. సో ఆ తర్వాత ఎంత చక్కటి నటిగా ఎలా సినిమాల్లో ఎదిగారో చెప్పక్కర్లేదు. ఈ సినిమాల నంబరే చెప్తోంది కదా. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: మీరు వింటున్నారు షో టైం ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. సరే, చక్క మంచి మంచి పాటలు వినేస్తున్నారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా టైం అయింది కదా, అఫ్కోర్స్ లాస్ట్ క్వశ్చన్ కూడా అనుకోండి అడిగేస్తున్నాను, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. యాక్చువల్గా మనకి లారీలు వెనుక చూసినప్పుడు ఓకే అని ఉంటుంది, లేదంటే హార్న్ ప్లీజ్ అని ఉంటుంది కదా. ఇక్కడ ఓకే అన్నదానికి ఏంటి అర్థం, దానికి ఒక అబ్జర్వేషన్ ఉందన్నమాట, చాలా హిస్టరీ కూడా ఉంది. చూద్దాం ఆన్సర్ అసలు అబ్జర్వేషన్ ఎంతమంది చెప్తారు. లారీల వెనకాల రాసిన ఓకే అనే పదానికి అబ్జర్వేషన్ ఏంటి ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి అల్లరి పీరియడ్ సినిమా నుంచి ఒక మంచి మెలడీ వినేసాం. నిజంగా ఈ పాటను ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరేమో, అంత బాగుంటుంది. ఎంఎం కిరణి గారి మ్యూజిక్ అండ్ రాఘవేంద్రరావు గారి పిక్చరైజేషన్. ఎనీవేస్, మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, లారీల వెనకాల ఓకే అని రాసి ఉంటుంది అండ్ హార్న్ ప్లీజ్ అని కూడా రాసి ఉంటుంది. ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే ఈ ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి అని. చాలా మంది పంపించారు కానీ వాళ్ళు అనుకున్న విషయమే చెప్పారనమాట. అంటే హార్న్ కొడతాం సైడ్ ఇవ్వండను, లేకపోతే సైడ్ ఇచ్చేస్తున్నాం వెళ్ళండను, ఇలాంటి అర్థాలు ఉంటాయని కూడా చెప్పారు. అఫ్ కోర్స్ అది కూడా నిజమే, కానీ నేను అడిగింది ఓకే అనే పదానికి అబ్రివేషన్ ఏంటి అని. మరి రైటర్స్ పంపించారు ఎంతమంది అంటే నలుగురు మాత్రమే. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, చంద్రశేఖర్ బాగలింగంపల్లి నుంచి, చప్పలరాజు చింతా శ్రీనివాస్ షాపుల నుంచి. సో వీళ్ళు పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే ఆన్ కిరోసిన్ అని అర్థం. ఓకే అంటే రెండో ప్రపంచ యుద్ధ టైం సమయంలో డీజిల్ కొరత ఎక్కువగా ఉండేదట. సో అందుకని వెహికల్స్ ని కిరోసిన్ తో నడిపేవాళ్ళట. మరి కిరోసిన్ తో నడుపుతున్నప్పుడు ఏదైనా వెహికల్ ఫాస్ట్ గా వచ్చేసి ఏదైనా కొంచెం ఇదొచ్చేస్తే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అనేసి లారీ మీద వెనకాల ఓకే అని రాసేవాళ్ళంట. సో అది ఒక వార్నింగ్ లాగా అనమాట, ఆన్ కిరోసిన్ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి అని. ఇంకొక స్టోరీ కూడా ఎలా ఉంటుందంటే హార్న్ ప్లీజ్ అంటే అప్పుడు సింగిల్ వేనే ఉండేవి ఎక్కువగా కూడా. సో వెనకాల వాళ్ళు ఓవర్టేక్ చేయాలంటే ముందున్న వెహికల్ కంపల్సరీగా వెళ్ళు అని చెప్పి సిగ్నల్ ఇవ్వాలి అలా అనమాట. మీరు హార్న్ కొట్టండి, నేను ప్లీజ్ వెళ్ళండి అని చెప్తానని అర్థం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒక ప్రముఖ సభ్యుల సంస్థ ఆ పేరు మీద క్రియేట్ చేసి లారీల మీద పబ్లిసిటీ కోసం రాసేదట. సో ఆ తర్వాత సభ్యుల సంస్థ కనుమరుగైపోయినా కూడా ఈ ఓకే అనేది మాత్రం మనకి లారీల్లో కనిపిస్తూనే ఉంటుంది ఇప్పటికి కూడా. సో అంత హిస్టరీ ఉంది ఈ ఓకే అనే పదానికి. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన ఈ నలుగురికి కంగ్రాచులేషన్స్. మరి సమయం 2 గంటలు కావస్తుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ అర్చే లక్ష్మి. ముందు చక్కటి పాట వినిద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం ఇవాళ శక్తిశీలి కబుర్లు. స్టే ట్యూన్డ్.

తండ్రి కూతుర్ల అనుబంధానికి ఆప్యాయతకు అద్దం పట్టే సాహిత్యం సినిమా. యాక్చువల్గా ఈ పాట ఎందుకు వినిపించానంటే, ఇప్పుడు మనం తెలుసుకోబోయే శక్తిశీలి అస్మిత లైఫ్ జర్నీ కూడా ఇలాగే ఉంటుంది. అంటే తండ్రి సపోర్ట్తోనే తన విజయం సాధించింది, ఈరోజు మనం ఇలా మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది అన్నట్టు మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిద్ భారతి 102.8 FM. పేదరికం, అనుకోకుండా వచ్చి పడే కష్టాలు పరిస్థితులు ఏవి దేశం తరపున ప్రాతినిధ్యం వహించేటప్పుడు విజయం సాధించకుండా ఆపలేవు అని నిరూపించిన జూడో ప్లేయర్ అస్మిత. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన ఈ శక్తిశీలి సక్సెస్ అనే విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి వివిధ భారతి.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: శక్తిశీలి టైమ్ అండ్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం జూడో ప్లేయర్ అస్మిత సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా అస్మితది త్రిపురలోని ఒక మారుమూల గ్రామం. తండ్రి సైకిల్ మెకానిక్. తను కష్టపడిన తన పిల్లలకు మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాడు. వాళ్ళకిష్టమైన కెరీర్ లో ప్రోత్సహించాలనుకున్నాడు. అందుకే చిన్నతనం నుంచి అస్మితకు ఆటల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి వెనుతట్టాడు. మరి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

మీరు వింటున్నారు శక్తిశీలి జోడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక కుగ్రామంలో, అది కూడా చాలా పేదరికంలో పుట్టిన అమ్మాయి క్రీడల్లోకి రావడం, రాణించడం అంత ఈజీ కాదు కదా. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కోచింగ్ కానివ్వండి, ఏదైనా సరే, అయినా సరే అస్మిత తండ్రి వెనక్కి తగ్గలేదు. సైకిల్ మెకానిక్ షాప్ లో రోజు వచ్చే 300 రూపాయలు ఇల్లు గడవడానికి సరిపోయేవి. అడుగడుగున ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అవి కూతురు వరకు వెళ్లకుండా ఆటపైన దృష్టి పెట్టేలా జాగ్రత్త పడ్డాడు. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తాను, ఈ పాట విందాం ముందైతే.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM శక్తి సిలీ టైం. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా అస్మిత ముందు జూడో ప్లేయర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించలేదు, ముందుగా రన్నింగ్ ఎంచుకుంది. కానీ కోచ్ సలహాతో జూడో క్రీడను కెరీర్ గా తీసుకుంది. స్కూల్ గేమ్స్, ఖేలో ఇండియా సర్క్యూట్స్ లో సత్తా చాటి భోపాల్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ దృష్టిలో పడటంతో ప్లేయర్ గా తన లైఫ్ మారిపోయింది. అక్కడి కోచ్ల ట్రైనింగ్ లో ఆరితేరిన జూడో క్రీడాకారుడిగా మారింది అస్మిత. ఇక ఆ తర్వాత ఏమైంది తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో శక్తిశీలి టైం. మరి జూడో క్రీడాకారిణి అస్మిత ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భోపాల్ అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ సెంటర్ దృష్టిలో పడటంతో తన కెరీరే మారిపోయింది. అక్కడ కోచ్ల ట్రైనింగ్ లో ఆరితేరిన జూడో క్రీడాకారిణిగా మారింది అస్మిత. ఇక భారతదేశానికి చెందిన జూడో ప్లేయర్ అవతార్ సింగ్, జపనీస్ క్రీడాకారిణి ఊటా ఏబ్లను రోల్ మోడల్స్ గా భావించే అస్మిత 2022లో థాయిలాండ్

0: జరిగిన ఏషియన్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్ లో కాంస్యం గెలిచింది. త్రిపుర నుంచి అంతర్జాతీయ పథకం సాధించిన తొలి జుడోకోగా ఘనత అందుకుంది అస్మిత. మరి తన ఇన్స్పైరింగ్ జర్నీ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఓయ్ బంగారు రాజు, నువ్వు

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జోడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సక్సెస్ ఎవరికీ అంత త్వరగా రాదు. మధ్యలో దారిలోనే ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు, వాటన్నిటిని అధిగమిస్తేనే విజయం వరిస్తుందేమో అనే విషయం మరోసారి ప్రూవ్ అయిందేమో అనిపిస్తుంది అస్మిత జర్నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో గాయాలతో ఇబ్బంది పడింది. నాన్న దగ్గర నుండి ఢిల్లీకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి త్వరలో నువ్వు మళ్లీ ఆటలోకి అడుగు పెడతావు అని ప్రోత్సహించాడు. గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి ఆటలోకి అడుగు పెట్టానంటే అందుకు తండ్రి ఇచ్చిన ధైర్యం, సపోర్టే కారణమంటుంది అస్మిత. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. జూడో ప్లేయర్ అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గాయాల బారిన పడ్డ తండ్రి ఇచ్చిన ధైర్యంతో సపోర్ట్తో కోలుకుని తిరిగి ఆటలోకి అడుగుపెట్టింది. కానీ పరిస్థితులు రోజులు ఒకేలా ఉండవు కదా, అన్ని మనకు అనుకూలంగా ఉండి మనం అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఏముంటుంది చెప్పండి. అస్మిత కెరీర్కు

వ్యక్తిగత జీవితానికి అడుగడుగున అండగా నిలిచిన తండ్రి గత సంవత్సరం కన్నుమూయడంతో ఎంతో కురిగిపోయింది. ఇక మళ్లీ ఆటోలకి వెళ్లనేమో అనిపిస్తున్న టైంలో తల్లి ధైర్యం చెప్పింది. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే మీ నాన్న కన్న కలలన్నీ ఆవిరైపోతాయి, మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చెయ్యి అని ప్రోత్సహించడంతో తండ్రి దూరమైన బాధను దిగమింగి 10 రోజులకే, అంటే తండ్రి చనిపోయిన 10 రోజులకే జూడో మ్యాట్ మీద మళ్లీ అడుగుపెట్టింది అస్మిత. ఆ తర్వాత ఏమైంది చెప్తాను, స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జూడో క్రీడాకారిణి అస్మిత ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తండ్రి చనిపోయాడు, ఆయన చనిపోయిన అప్పుడు ఇంకా ఆటను ఆడలేమో, క్రీడల నుంచి బయటకు వచ్చేస్తానేమో అని అనిపించే పరిస్థితుల్లో తండ్రి ప్రోత్సాహంతో తిరిగి, అంటే తండ్రి చనిపోయిన 10 రోజులకే జూడో మ్యాట్ మీద అడుగుపెట్టింది. కామన్వెల్త్ క్రీడల కోసం సాధన చేసింది. రాత్రి బౌలో శిక్షణ తీసుకున్నా గ్లాస్గోలో అడుగుపెట్టాక నెర్వస్గా అనిపించింది. కానీ ప్రత్యర్థిని గెలవాలి, పథకం సాధించాలి అని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన అస్మిత అనుకున్నది సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో 48 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ

జూడో క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. తనలాంటి ఎందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఇది జూడో క్రీడాకారిణి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ. సో ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే అమ్మాయిలు ఏదైనా సాధించగలరు అని మరోసారి నిరూపించింది అస్మిత. సో పేరెంట్స్, మరి మీళ్లలో కూడా మీ అమ్మాయిలకి ఇలాంటి సపోర్ట్ ఇస్తే, వాళ్ళు అనుకున్న రంగంలో రాణించేలా ప్రోత్సహిస్తే ఇలాంటి అస్మితలుగా మారతారేమో ఆలోచించండి. అండ్ మరి టైం కూడా 2:56 దాటింది, అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. కాకపోతే మీకు మంచి పాట వినిపిస్తాను. ఇక హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బీ హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: మన్ చాహే కీ,
2: మన్ చాహే కీ. मन चाहे गीत कार्यक्रम में आप सभी का बहुत बहुत स्वागत. मैं हूं आपका दोस्त यूनुस खान. कार्यक्रम

0: వినే ముందుగా ఓ ప్రకటన విందాం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
0: అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట మనుషులు మారాలి చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్ పద్మ ప్రమీల అనన్య సుదీప్తి అనుష్య లత మరి వీరందరి కోరికపై మనుషులు మారాలి చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం P సుశీల ఆలపించిన ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
3: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
6: శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయ

ఉచిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట కిల్లర్ చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తిమ్మాపూర్ నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, వేదవతి, వినోద్, భూలక్ష్మి, భూమేశ్వర్, హనుమాన్లు. మరి వీరి కోరికపై ఈ పాట

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: దర్శన
1: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట పెళ్లి సందడి చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, రాఘవాచారి, సూర్యకళ, భాగ్యవీరాచారి. మరి వీరందరి కోరికపై పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట విని

0: ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్,
1: ప్రామిస్.

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి కేటరాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.

0: ज्वेलर्स शुभारंभानिकि प्रारंभम्।
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమంలో తర్వాతి పాట రంగస్థలం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు.

0: మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముద్దు, కొత్త కార్ గ్యారేజ్ కని అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్ గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 6 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో ఓటర్స్

0: bca.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒకటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం లలిత గీతాలు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి లలిత సంగీత కార్యక్రమం సమాప్తం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెల సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఆదివారం 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. గమనిక విన్నారు సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంతోషం చిత్రం కోసం ఉష ఆలపించిన ఈ

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506 ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ప్రకటనలు విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం సినీ రంజని. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీను చిత్రం నుండి.

మీరింతవరకు సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ భూభారతి పేరుతో లక్షల ఎకరాల భూములను దోపిడీ చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. నివాస గృహాలు, ప్రైవేటు భూములను అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ లిటిగేషన్లు క్లియర్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు 30% వరకు వాటాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత 3 ఏళ్ల భూ లావాదేవీలను పునః పరిశీలిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
1: 22A నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు మాత్రమే ఉండాలి. కానీ ఈ రోజు ఏ రకంగా ప్రైవేట్ భూములను 22A కింద పెట్టి మరి ఎందుకు ప్రజలను వేధిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పాలి. దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా భూ వ్యాపారాలను ప్రోత్సహిస్తా ఉన్నది. ఇటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
0: రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తాము సిద్దంగా ఉన్నామని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. ఈరోజు పల్లెపల్లెకు పొన్నమన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పేదల సొంతింటి కలను సాకారం చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. రాజీవ్గాంధీ ఆడిటోరియంలో 400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయింపు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

0: ఉన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఈరోజు ప్రారంభించారు. ముందుగా మందమర్రిలో కోర్టులు ప్రారంభించిన అనంతరం బెల్లంపల్లిలో కోర్టులు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు నివారించవచ్చన్నారు. కోర్టుల్లో కేసుల వాయిదా కాలాన్ని తగ్గించి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని న్యాయమూర్తి సూచించారు. తెలంగాణలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం అందక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని, ఉద్యోగులకు ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత భూముల వ్యవహారంపై బీజేపీ ఆందోళన బాటపట్టింది. 22A జాబితాలో జరిగిన అక్రమాలు, తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు రఘునాథ్ వెరవెల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: మంచిర్యాలలో కూడా 1000 ఎకరాలు 22A నిషేధిత జాబితాలో ఉంది. ఇదంతా కూడా దేని గురించి? ఇదంతా కేవలం ఒక స్కామ్. గతంలో మనం చూసినాం, యుఎల్సి ఎల్ఆర్ఎస్ పేర్ల మీద ఇబ్బంది పెడుతుంది. అంటే ఇది పైసలు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక స్కామ్, ఒక కుట్ర.
0: ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట ప్రభుత్వం అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చిన రైతుల భూములను ఆ జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. వీరు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి కొండాపూర్లో నివసిస్తున్న టైల్స్ కార్మికులుగా భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల పక్కనే ఉన్న అపార్ట్మెంట్పై పడ్డంతో 2 వృద్ధులు గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిని సమీక్షించేందుకు తెలంగాణ రాష్ట పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారులతో మాట్లాడి, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో చేపడుతున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ది పనులు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలో జరుగుతున్న ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా రేపు, ఎల్లుండి నిత్య శాశ్వత ముక్కు కళ్యాణాలతో పాటు సుదర్శన నార్సింహ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ విప్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన సొంత నిధులతో 100 మంది విద్యా వాలంటీర్లను నియమించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీలో ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను ఆయన ఈరోజు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెట్రోలింగ్, రౌడీషీటర్స్

0: పై నిఘాపై సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్ లో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వెంకటరామిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాలుపంచుకోవాలన్నారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్లో జరిగిన రాజా బహదూర్ కొత్వాల్ వెంకటరామరెడ్డి 157వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న పొడి వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వం అందించే సూచనలు పాటించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జనగామ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి రమ్య సూచించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ ట్యాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. భూభారతి 22A అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సిలిగుడి నగరే వరిష్ఠైః గోరఖ నేతృభిః సహ మేళనం అకరోత్. వార్తాకారస్య పంకజ్ సింహస్య అధ్యక్షతాయాం సమాహ్వానానాం సమాధానాయ ఉచ్చస్తరీయ సమిత్యాః ఘోషణ అపి జాతా. సర్వకార్యేణ చతుర్వర్షేభ్యః న్యూన బాలకానాం కృతె క్లోర్ఫెనిరామిన్ మెలియేట్ తథా ఫినైలే ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ ఇత్యేతైః యుక్తానాం సర్వాణి నిశ్చిత మాత్రా సంయోజనాని నిర్మాణే విక్రయణే వితరణే చ ప్రతిబంధం స్థాపితం. అద్య సాయంకాలే ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే బ్రిక్స్ యువ మంత్రిణాం సభా ఆరభ్యతే. భారతః సోమాలియా దేశేన సహ ద్వావింశతిః భారతీయ నావికైః సహ విదేశీయ ధ్వజయుక్తయోః వాణిజ్యిక నౌకాయానయోః అపహరణస్య విషయ చర్చాం కరోతి. అపి చ బిడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ విశ్వస్పర్ధాయాం భారతీయ మహిళా డబల్స్ యుగ్మస్య త్రిసా జాలీ గాయత్రీ గోపీచందయోః తథా చీనదేశస్య లియు షేంగ్ షూ టెన్ మింగ్ ఇత్యేతయోః మధ్యె ఉపాంత్యచక్రీయ స్పర్ధా సంప్రతి నవదిల్ల్యాం ప్రచలతి. పశ్చిమబంగస్య పర్వతీయ క్షేత్రాణాం సర్వైః పక్షధారకైః సహ కేంద్రీయ మంత్రిణా అమిత్ షాహేన సిలిగుడి నగరే ఉపవేశనం ఏకం కృతం. అద్య విషయే అస్మిన్ నిర్ణయో అయం జాతః యత్ తత్రత్య పర్వతీయ క్షేత్రాణాం సమాహ్వానానాం స్థాయీయ సమాధానార్థం పూర్వ ఐపీఎస్ అధికారిణః పంకజ సింహస్య నేతృత్వే ఏకస్యః మధ్యస్థ సమిత్యాః సంరచనా జాతా. సమితిరియం కేంద్రీయ కార్యాలయం ప్రతి ప్రతివేదనం ప్రేషయిష్యతి. సిలిగుడి నగరస్య సుకార క్షేత్రే అనుష్ఠితే అస్మిన్ ఉపవేశనే పశ్చిమబంగస్య విపక్షినేతారః సువేందు అధికారీ అన్యే చ గణమాన్యజనాః ఉపస్థితాః ఆసన్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్రోక్తం యత్ భారతదేశేన లైసెన్స్ రాజ్ ఇత్యస్య కాలావధౌ ఉత్పాదన దండితకరణస్య స్వీయ దృష్టికోణే ఆధారభూత పరివర్తనం విహితమస్తి. సాంప్రతం తత్స్థానే ప్రాశాసనిక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఐఎల్పిఐ ఇత్యనయా యోజనయా మాధ్యమేన పురస్కృతః క్రియతే. ప్రవర్తమాన వర్షీయ ఇకోనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం ఇత్యస్మాత్ మంచాత్ సంబోధనే ప్రధానమంత్రి ప్రోక్తవాన్ యత్ పురాతని పద్ధతిః సాంప్రతికీ పద్ధతితః భిన్నా వర్తతే. ప్రధానమంత్రిణా పిఎల్ఐ యోజనాయాః సఫలతా అపి చర్చితా యత్ర సార్ధద్విలక్షకోటి రూప్యకాణాం నివేశః జాతః ద్వావింశతిలక్షకోటి రూప్యకాణాం ఉత్పాదనం క్రయణం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. రంగస్థలి కార్యక్రమంలో అల్లిరాణి కథ చిందు యక్షగానం వినిపిస్తారు చిందుల బాబయ్య బృందం. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం అల్లిరాణి కథ చిందు యక్షగానం.

Ya cadena, ya cadena.

0: పట్టణమనగా ద్వారకాపురి పట్టణము.
1: ద్వారకాపురి పట్టణము.
0: నా నామము శ్రీకృష్ణపురం దాముడను.
1: కృష్ణపురం.
0: ఈ ద్వారకాపురి పట్టణము అందరు క్షేమంగా ఉన్నవారే కదా?
1: అవును స్వామి.
0: మరి నా కొరకు అర్జునుడు ఎంత వినిపించి ఎంత ఎదురు చూస్తున్నాడు. అర్జునుడు మేము కూడి తీర్థయాత్ర బయలుదేరాలి.
1: అట్లనే.

0: పట్టణమైనా గాని హస్తినాపురి పట్టణము, హస్తినాపురి పట్టణము పరిపాలించే మహారాజా మహారాజులైనా గాని మా తండ్రులైనా గాని ఇరువురు, పాండురాజు ధృతరాష్ట్రుడు, పాండురాజైనా గాని మా యొక్క తండ్రి, నా యొక్క నామమైనా గాని అర్జునుడు అంటారు మధ్యముడను
1: స్వామి,
0: పంచ పాండవుల లోపలైనా గాని నా యొక్క నామమైనా గాని అర్జునుడు మధ్యముడలో అర్జునుడు, నా యొక్క అర్జునుడు మా యొక్క భావైనా గాని నాకు శాపము ఉన్నది, నాకైనా గాని మా యొక్క బావగారు ఇంకా నాకు అగుపడటము లేదు, నాకు శాపనయున్నది, ఎందుకలాగా, నాకైనా గాని మా యొక్క అన్నదమ్ములైనా గాని మాకు 12 ఏళ్ళ అనవాసము, 1 వేడు అజ్ఞాతవాసము కలిగాలి
1: పంచ పాండవులకు.
0: అయితే అందులోపలైనా గాని నేను పాపము చూశాను.
1: ఏమిటి?
0: మా పెద్దన్నయ్య ధర్మరాజు మా యొక్క వదినైనా గాని తల్లితో సమానం. ఎవరు ఆ ఇద్దరు? ఎవరు? మా యొక్క పెద్దన్నయ్య ధర్మరాజు మా యొక్క పొందిక చేస్తూ ఆ యొక్క పవనగానే నా యొక్క పాపపు కళ్ళతోనైనా గాని చూశాను. చూడగానే నాకు 100 యాత్రలు తిరిగితే, 101 యాత్ర తిరిగితే నాకు శాప విమోచన కలుగుతా అని భావ చెప్పారు.
1: అర్జునుడైనా గాని కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాడు.

0: ఉండగాని నా 1000 కనులతో వేచి చూస్తుండగా ఇంకా అగుపడటము లేదే.
1: ఆ యొక్క కృష్ణ ప్రాంతం గురించైనా గాని 1000 కనులతో
0: ఎంతగా

0: ఏమైనా కానీ
1: నీ ఆలోచన ఏమి?
0: నా యొక్క ఆలోచన అయినా కాని యాత్రలు చేయించి నా యొక్క పాప విమోచనము కలగాలని నా యొక్క కోరిక ఉన్నది బాబా.

0: యాత్రలు చేయడంతో మనం వెళదాము కదా
1: బావాజా.
0: గోదావరి గంగా నది తీరము బుద్ధుని చూసి కంచి కామాక్షిని చూసి అటువంటి పాపములు విమోచనమైనందుకు తీర్థయాత్రలు అన్ని సేవించుకుని చూపించగలుగుతాను
1: బావాజా. అయితే మరి మనమైనా గాని నీకు ఏమి కావాలని కోరిక ఉన్నది
0: అర్జున?
1: బావాజా,
0: అడవిలో తిరిగి తిరిగి నా మనసు నా దేహమంతా నడుస్తున్నది.

0: శెట్టి గారు, నేను కృష్ణపరంధాముడు.
1: నేనైనా గాని
2: కృష్ణపరంధాముడు.
0: నీకేమి బాధ కలిగినది?
1: నేను అయ్యా ఆ మధుర

0: మధురాపురం ఏలి అల్లినారైనా గాని అక్క పట్టణం లోపలైనా గాని మధురాపురం లోపల ఎవరు పురుషులు లేకుండా అందరినీ అంటే ఎల్లబడుతున్నారయ్యా గ్రామం నుంచి కొట్టుకుంటా దెబ్బలు కొట్టి
1: పరిపాలన చేస్తుందా?
0: అవును.
1: కళ్యాణం కాలేదా?
0: కాలేదు. పెళ్లి కాలేదు. ఇంకా
1: రాజ్యం పరిపాలన చేస్తుందా?
2: వింటివా ఒక్క మాట, మధునాపురం ఏలే అల్లిరానట. నన్ను ఒక్కసారి చూడాలను, ఈ 101 యాత్రలు తిరగాలను. అప్పటిదాకా నేను అల్లిరాని చూచిదాకాలేను.
1: అర్జున
2: రాలేను బావా, నీవేంటి చెప్పినా కానీ నేను రాలేను. నాకు ఆ యొక్క అల్లిరాని చూయించు, నేను వస్తాను బావాజ.
1: అర్జున
2: బావా,
1: ఆడదంటే అల్లిరాని అంటే ఎటువంటిది అనుకుంటున్నావు?
2: హా,
1: మహా ఖండ వైభవం గలది మహామేటి అల్లిరాని. అల్లిరాని చూడలేవు? అర్జున
2: బాబా,
1: ఎంత చెప్పినా పిలవు కాసంత తెలియలేవు. ఎంత చెప్పినా పిలవు కాసంత తెలియలేవు.

0: ఉజ్జగించి చెప్పినా బోధించి చెప్పినా గానీ
1: బావా
0: నీవు వింటలేవు.
1: అవనిత చక్కదనము చూడలేదు.

0: ఎక్కినట్టు గట్టు ఎక్కగలవా? అది ఆడదంటే ఎటువంటిది అనుకుంటున్నావు?
1: భావజా, అటులంటున్నావా?
0: అవును
1: భావజా, నువ్వెన్ని చెప్పినా వినజాలను, నేను వినజాలను, వినలేను నేను.

0: మణి జోలి విడుమా పటరాని కొమ్మ అర్జున
1: భావజ
0: నేను చూసేదాకా నా మనసు ఉందో నువ్వు బలుచుకున్నావు కదా
1: భావ
0: ఆడదాన్ని అల్లిరాలని చూద్దామని ఆపేక్ష ఉన్నదా నీకు
1: చాలా భావ
0: సరే నా
1: మాయా యొక్క ఎందరెందరో వీరులను సంహరించిన వాడను అజన ఆడది ఎంత బావ మధునాపురం ఏలే అల్లిరాణిని చూడాలను ఆ యొక్క నా యొక్క మనసు కోరికంత తీరాలను
0: అర్జున ఎప్పుడైతే అల్లిరాణి చూడాలని బుద్ధి ఉన్నదో ఇప్పుడే వనంతరం ఎందు అనేకమున మృగమును గావించి వేటకస్తు అల్లిరాణి అప్పుడు నీవు మాయ చెలికత్తె వేసి పట్టుకొని పోయి
1: అది నాకు చూడాలని కోరిక అల్లిరాణిని
2: మా పంటలన్నీ నాశనము
3: రమలి అల్లిరాణిని నేను

0: కానీ మా తండ్రి పాండ్య మహారాజు.
1: పాండ్య మహారాజు
0: ఆ అల్లి పుష్యములో పుట్టిన దారు నా పేరు అల్లి గారిని. నాకన్నా ఈ వీరులు లేరు, స్త్రీలు ఎవరు లేరు, కానీ ఇక్కడ ఈ మధురాపురం పరిపాలన చేస్తున్నాను.
1: చిన్న విషయం తల్లి, కాపు రైతులంతా వచ్చారు, వాళ్ళ పంటలన్నీ నాశనం చేశాయట. పందులు, దుప్పులు, మనువోతులు అన్ని వచ్చాయట తల్లి.
0: అన్ని వచ్చినాయే తప్పి అక్కడ ఏమంటున్నావు మరి?
1: అంటే మనం వేట వెళ్ళాలి కదా తల్లి.
0: సింహములు, బండవారి మృగములన్నీ అంటే

మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో చిందుల బాబయ్య బృందంచే అల్లిరాణి కథ చిందు యక్షగానం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ప్రధానమైన పంట మొక్కజొన్నలో ఎటువంటి పోషక యజమాన్య చర్యలను చేపట్టాలి? మొక్కజొన్న విషయానికి వస్తే ఈ పంటకు నత్రజని అవసరం ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నలో నత్రజని ఎరువులను పంట దశను బట్టి విడతల వారీగా అందించడం వల్ల ఎరువుల వినియోగం సామర్థ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా నత్రజనిని మనం 3 విభాగాలుగా విభజించి మొక్క 10 నుంచి 15 రోజుల వయసు ఉన్నప్పుడు, అదేవిధంగా మోకాలి ఎత్తున్నప్పుడు, అదేవిధంగా టాసిలింగ్ స్టేజ్ అంటాం, ఆ స్టేజ్లో మాత్రమే నత్రజని ఎరువులను అందించాలి. భాస్వరం ఎరువులను మనం అడుగు భాగంలోనే వేసుకోవాలి. ముఖ్యంగా సుమారు 30 రోజుల వయసులో లేదా మోకాలు ఎత్తు దశలో తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎరువులను అందించాలి. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మొక్కజొన్నలో మన రాష్ట్రంలో అక్కడక్కడ భాస్వరం లోపం గమనించడం జరిగింది. ఈ భాస్వర లోపాన్ని రైతు స్థాయిలో ఏ విధంగా గుర్తించవచ్చు? భాస్వర లోపం ఉన్నట్లయితే మొక్కలు ఊదా రంగులోకి మారిపోవడం జరుగుతుంది. రైతులు వారి పొలాల్లో ఇటువంటి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే వారు 3999 19 19 19 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ భాస్వర లోప లక్షణాలను నివారించవచ్చు. అదేవిధంగా పొటాషియం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం. సో ఈ పోషకాన్ని అందించడం వల్ల మొక్క రోగ నిరోధక శక్తి, అదేవిధంగా బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. కాబట్టి పొటాషియం కూడా తప్పనిసరిగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని కూడా మనం ఈ పోషక యజమాన్యంలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రైతులు వారి స్థాయిలో పొలం స్థాయిలో లభ్యమయ్యే పశువుల ఎరువు, అదేవిధంగా కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, ఇతర సేంద్రియ పదార్థాలను మనము ఈ పోషక యజమాన్యంలో చేర్చుకున్నట్లయితే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సేంద్రియ పదార్థాన్ని మనం నేలలో కలియదున్నప్పుడు మన నేల యొక్క భౌతిక లక్షణాలను మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి. భౌతిక లక్షణాలు పెరగడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, అదేవిధంగా పోషకాల లభ్యత పెరగడం, అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి నేలను ఈ సేంద్రియ పదార్థాలు తయారు చేస్తాయి. కాబట్టి రైతులు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులైనటువంటి కంపోస్టు, అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు

తప్పనిసరిగా వారు వినియోగించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, రైతు సోదరులు కేవలం నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండా సూక్ష్మ పోషకాలు, మొక్కకు చాలా ఆవశ్యకమైనటువంటి పోషకాలు, ముఖ్యంగా జింక్ కానీ, ఐరన్, అదేవిధంగా మ్యాంగనీస్, అదేవిధంగా బోరాన్, ఈ సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అత్యంతమైనటువంటి అవసరమైనటువంటి పోషకాలు. సూక్ష్మ పోషకాలు తక్కువ అవసరం కాబట్టి ఎప్పుడైనా వేయవచ్చు అనేది సరైనది కాదు. లోపం గమనించినట్లయితే సరైన పోషకాన్ని సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే మనం వినియోగించుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలను మనము అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. ఎరువు మోతాదు మాత్రమే కాదు, సమయం కూడా ముఖ్యం. రైతులు మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, ఎరువు ఏది వాడుతున్నా మనది కాకుండా ఎంత మోతాదులో ఎప్పుడు వాడుతున్నాము, ఎలా వాడుతున్నాము. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికంగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల అనవసర పెట్టుబడులు పెరగడం కాకుండా మొక్కకు కూడా అది విషపూరితంగా తయారవుతుంది. అదేవిధంగా నేలలో తేమ లేనప్పుడు రసాయనిక ఎరువులను వాడకూడదు. మనకు రైట్ సమయంలో రసాయనిక ఎరువులను వాడినప్పుడు మాత్రమే వాటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మోతాదు, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రసాయనిక ఎరువుల యాజమాన్యంలో నీటి యాజమాన్యం కూడా అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అధిక నీరు లేదా నీటి కొరత ఉన్నప్పుడు పోషకాల వినియోగాన్ని ప్రభావితం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు అధిక నీరు ఉన్నప్పుడు కానీ, నీటి కొరత ఉన్నప్పుడు రసాయనిక ఎరువులను వేయకూడదు. నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే రసాయనిక ఎరువులను వేయాలి. అందువల్ల పంటలకు అవసరమైనటువంటి పోషకాలు సరైన సమయంలో అందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మన వానాకాలంలో పోషక యాజమాన్యం పాటించడానికి రైతు సోదరులు ఒక 6 సూచనలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటిది భూసార పరీక్షను తప్పనిసరిగా చేసుకోవడం, భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టడం. రెండవది పంటకు అవసరమైన పోషకాలను సమపాలల్లో అందించడం. మూడవది నత్రజని ఎరువులను అవసరానికి మించి వినియోగించకపోవడం. నాలుగవది సేంద్రియ పదార్థాన్ని నేలలో పెంపొందించడం. ఐదవ అంశం సూక్ష్మ పోషకాలను అవసరాన్ని బట్టి మాత్రమే ఉపయోగించాలి. ఆరవది ఎరువుల మోతాదు, సమయం మరియు వినియోగ పద్ధతిలో శాస్త్రీయ సిఫార్సులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసినటువంటి పోషకాలను మాత్రమే వినియోగించినట్లయితే ఎంత పంటకు అవసరమో అంతే అందియడానికి ఆస్కారం ఉంటుంది. చివరగా రైతు సోదరులకు, సోదరి మనులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వానకాల పంటల్లో అధిక దిగుబడి సాధించడానికి మంచి విత్తనం ఎంత ముఖ్యమో సమగ్ర పోషక యాజమాన్యం కూడా అంతే ముఖ్యమైనది. సరైన పోషకం, సరైన మోతాదు, సరైన సమయంలో సరైన పద్ధతిలో పోషకాలను అందించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతూ, రైతు పెట్టుబడి ఖర్చును తగ్గించి స్థిరమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యకరమైన నేల, సమతుల్య పోషకాలు, ఆరోగ్యకరమైన పంట, మంచి దిగుబడి, రైతుకు మెరుగైన ఆదాయం, ఇవి మనము సమగ్ర పోషక యాజమాన్యం ద్వారా సాధించే అంశాలు. అందరికీ ధన్యవాదాలు.

0: డాక్టర్ ఆర్ సాయి కుమార్ అందించిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఆడవారి మాటలకు అర్థమైన మిగిలిన చిత్రం కోసం కార్తీక్ గాయత్రి పాడిన పాట వితరుతున్న చంద్రబోస్ సంగీతం శంకర్ రాజా.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:45 సినీ గీతాలు. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

10 గంటలకు అఖిల భారత సంగీత సభా కార్యక్రమం, 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: నిమిషాలకు సంస్కృతంలో వార్తలు, 7 గంటలకు ప్రసార వివరాలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు ప్రభాత లహరి కార్యక్రమంలో, 7 గంటల 30 నిమిషాలకు వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం, 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా కొన్ని సినీ గీతాలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8 గంటల 30 నిమిషాలకు బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో వాసవి స్పేస్ స్కూల్ మహాలక్ష్మీనగర్ నిజామాబాద్ వారి విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 9 గంటల నుండి 10 గంటల వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో వాట్సాప్ సినీ గీతాలు వింటారు. 10 గంటలకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులను దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల్లో వందే మాత్రం మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్ ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు సరిహద్దులు దాటి మైత్రిని అవగాహనను పెంపొందిస్తోందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతను ఉద్దేశించి నిర్వహించిన వర్షాకాల సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభోత్సవంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాలలో సంగీతం ముఖ్యమైందన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉన్నాయని, మానసిక ఉల్లాసానికి సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకువెళ్లాలంటూ యువతను ప్రోత్సహించారు. దేశ తూర్పు సరిహద్దుల్లోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అధికారులతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుకునా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. చికెన్స్ నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘావర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. సిలిగురిలోని సుక్నా రిసోర్ట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ గూర్ఖా నాయకులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా డార్జిలింగ్ లోక్సభ ఎంపీ రాజు బిస్టా మాట్లాడుతూ, గోర్ఖా నాయకులందరూ తమ సమస్యలు వివరించారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్, ఉప జాతీయ భద్రతా సలహాదారు పంకజ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వందే మాతరం వారసత్వ గౌరవం పరిరక్షణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఈరోజు తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా నియమితులైన బీజేపీ జాతీయ నిర్వాహకుల సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియా పోస్టులో బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరం మొదటి 2 చరణాలు మాత్రమే పాడాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జాతీయ గేయాన్ని రాజకీయ మతపరమైన ఒత్తిళ్లకు తలొగ్గే ప్రతి ప్రయత్నాన్ని తిరస్కరిస్తామన్నారు. వందే మాతరం చరిత్ర, ప్రాముఖ్యత, ఘనమైన వారసత్వాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్త ప్రచారాన్ని చేపడతామన్నారు. వందే మాతరాన్ని భారతదేశ జాతీయ గేయంగా, భరతమాత పట్ల భక్తిభావం, స్వాతంత్ర సంగ్రామ మంత్రంగా బీజేపీ భావిస్తోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రచారాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ నిర్వాహకుల మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ గేయం వందే మాతరంలోని 2 చరణాల తర్వాత ఆలాపనను నిలిపివేశారని బీజేపీ అధికార ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. వందే మాత్రంలోని మొదటి రెండు పేర

0: మాత్రమే పాడాలంటూ 1937 అక్టోబర్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇటీవల నిర్ణయం తీసుకుందన్నారు.
1: आज इस प्रस्ताव में भारतीय जनता पार्टी के पदाधिकारी की बैठक में माननीय राष्ट्रीय अध्यक्ष जी ने निर्देश दिए हैं कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता देश के प्रत्येक गली नुक्कड़ कोने में जाकर वंदे मातरम का यशोगान करेगा. वंदे मातरम के विषय में लोगों को हम बताएंगे. वंदे मातरम को लेकर जिस प्रकार की कुंठित राजनीति कांग्रेस पार्टी कर रही है उसको लेकर हम आंदोलन खड़ा करेंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యాలో రేపటి నుంచి 2 రోజుల పాటు అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. వాణిజ్య ఆర్థిక సాంకేతిక సాంస్కృతిక సహకారంపై జరిగే 27వ భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ సమావేశానికి కేంద్ర మంత్రి సహా అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా యువత సేవా కార్యక్రమాలు చేసేలా ప్రోత్సహించడానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 4 రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావడే మాట్లాడుతూ ఈ ప్రచారం 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించబడుతోందని తెలిపారు.
2: सेवा सेतु अभियान के तहत 15 दिन के लिए ब्लॉक लेवल पर हर योजना के संबंधित डिपार्टमेंट के आवश्यक कागजात को लेकर वहाँ लोग उपस्थित रहे. तो आप वहाँ आइए, फॉर्म भरिए, आपका नाम आयुष्मान में ऐड हो जाएगा. ऐसे सरकार के अलग अलग भिन्न भिन्न जो योजनाएं हैं जिसका लाभ सभी लोगों तक पहुँचना है तो उनको ये मौका होगा कि उनके ब्लॉक स्तर पर सेवा सेतु अभियान का एक अपना अलग कार्यक्रम उस दरमियान होगा. उसमें वो इस मौके का लाभ लेते हुए अपने आप को इस योजना में जोड़ सकते हैं.
0: సమాధాన్ సమారోహంలో భాగంగా నిర్వహిస్తున్న 3 రోజుల ప్రత్యేక లోక్ అదాలత్లో సుప్రీంకోర్టు తొలి రోజే 400 కంటే ఎక్కువ కేసులు పరిష్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న వివాహ ఆస్తి వివాదాలు, మోటారు వాహన ప్రమాద పరిహార క్లెయిమ్స్, భూసేకరణ పరిహారం అంశాలు, పన్ను వివాదాలు, అలాగే సర్వీస్, కార్మిక రంగానికి సంబంధించిన కేసులు ఈ పరిష్కారాల పరిధిలోకి వచ్చాయి. 16 ప్రత్యేక లోక్ అదాలత్ బెంచ్ల ముందు 600కు పైగా కేసులు విచారణకు వచ్చాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఈరోజు జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్షు టాన్ నింగో జోడీతో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలైంది. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18తో వెనుకబడినప్పటికీ పుంజుకుని ఈ గేమ్ను గెలుచుకున్నారు. అయితే 2వ గేమ్లో 11-10 తేడాతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకుంది. ఇక నిర్ణయాత్మక 3వ గేమ్లో చైనా జోడీ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించడంతో భారత జంట పోటీ ఇవ్వలేక కాంస్యంతో సరిపెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రత్యేక యుఎస్ డాలర్ భారత రూపాయి ఫారెక్స్ స్వాప్ సౌకర్యం ద్వారా 2026 ఆగస్టు 21 నాటికి 7,285 కోట్ల యుఎస్ డాలర్స్ విదేశీ మార్గద్రవ్యం వచ్చిందని తెలిపింది. ఈ నిధులలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్లు అత్యధికంగా 6,540 కోట్లు డాలర్స్గా ఉన్నాయి. బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో డాలర్స్ రాకను పెంచడానికి ఆర్బీఐ 2026 జూన్ 8న ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లు, ఈసీబీ, ఐఎఫ్సీబీ నిధులను కవర్ చేస్తూ స్వాప్ సౌకర్యాన్ని ప్రారంభించింది. కెనడాకు చెందిన 20 బిలియన్ డాలర్స్ విలువైన ఉత్పత్తులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించింది. ఈ సుంకాలు ఈరోజు తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చాయి. మిత్ర దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి జరిగిన చర్చలు విఫలం కావడంతో తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామంటూ కెనడా ప్రకటించింది. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. మధ్య ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించి 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు. తమ దళాలు లోకోమోటివ్ డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుతున్న స్వదేశీ రక్షణ తయారీ వ్యవస్థ బలానికి నిదర్శనంగా కొచ్చికి చెందిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 3వ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ మాంగ్రోల్ను భారత నౌకాదళానికి అందజేసింది. ఈ నౌకలో 80%కి పైగా స్వదేశీ సాంకేతికత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది నీటి అడుగున నిఘా, తీర ప్రాంత జలాల్లో జలాంతర్గామి

0: కార్యకలాపాలు నిరోధించడంలో మైండ్ వార్ఫేర్ సామర్థ్యాలను కలిగి ఉంది. శాశ్వత శాంతి ఒప్పందం లేకుండానే 60 రోజుల అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గత 4 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాషింగ్టన్ తమ డిమాండ్స్ను తీర్చేంత వరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ జలసంధిని మూసివేసి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ దాని భాగస్వామ్య దేశాలపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్లో మైనార్టీల పట్ల తీవ్ర వివక్ష దాడులు కొనసాగుతున్నాయి. మైనార్టీ వ్యవహారాల మొదటి కేథలిక్ ఫెడరల్ మంత్రి, మత స్వేచ్ఛ ప్రతిపాదకుడు షాబాజ్ భట్టి హత్య జరిగి 15 ఏళ్లు పూర్తవుతున్న క్రిస్టియన్లు, హిందువులు, అహ్మదీలతో సహా ఇతర మైనార్టీ వర్గాలపై అణచివేత ఆగడం లేదు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేను సమయం 8:15 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రాంతీయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శంకర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ ఎం శంకర్ గారు నమస్కారం అండి.
7: నమస్తే సార్.
6: వరిలో కాండం తొలుసు పురుగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి.
7: ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ వరి సాగు మనకు ఈ మధ్యలో వేసుకున్న తర్వాత ఈ మొదటి దశలో నాట్లు వేసే సమయం ఇది. నాట్లు వేస్తూ ఉన్నాను. ఈ నాట్లు వేసే ముందు ఒక వారం ముందు ఈ వరిలో కాండం తొలుచు పురుగు నివారణ చేపట్టాలంటే ప్రధాన పొలంలో ఇది ఆశించకుండా మనము నారుమడిలోని ఈ పురుగు ఆశించకుండా నివారించుకోవాలి. దీని నివారణకు ప్రతి 200 చదరపు మీటర్ల నారుమడికి 800 గ్రాముల కార్బోఫిరాన్ 3CG గుళికలను మనం నారు పీకే వారం ముందు వేసుకొని నారును వీకినట్లయితే ఈ కాండం తొలుచు పురుగు అనేది ప్రధాన పొలంలో ఆశించదు. అదే విధంగా మనకు ప్రధాన పొలంలో ఈ వరి నారును నాటుకున్న తర్వాత 18 నుంచి 20 రోజుల మధ్యలో ఎక్కువగా ఈ కాండం తొలుచు పురుగు ఆశించే ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో మనకు 20-25 రోజుల్లో మధ్యలో మనం ఒకసారి కార్బోఫిరాన్ 3CG గుళికలు అనేవి ఎకరానికి 10 కిలోలు లేదా కార్టబ్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికలు ఎకరానికి 8 కిలోలు మనకు 20-25 కేజీల ఉసుకలో గాని లేదా యూరియాలో గాని కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ గుళికలను వేసుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళు కార్టబ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును ఎకరానికి 400 గ్రాములు అదేవిధంగా క్లోరాంట్రోమిల్లిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ వరిలో కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు. ప్రధాన పొలంలో మనకు కంకి వెళ్ళిన తర్వాత కూడా ఈ తెల్ల కంకి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ కాండం తొలుచు పురుగు ఆ తెల్ల కంకిని చేస్తుంది కాబట్టి దాని నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందులు గుళికలుగా వేసుకోవచ్చు లేదా ఇంతకుముందు చెప్పిన కార్టబ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని

0: లవాండర్ మిల్లీప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును మనము ఆ సమయంలో కంకి వచ్చే దశలో కూడా మనము ఈ మందులను పిచికారి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా కాండం తొలచు పురుగును నివారించుకొని మనము పంటను ఈ కాండం తొలచు పురుగు నుంచి నివారించుకొని అధిక దిగుబడి సాధించుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ఈ మందులను వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది.
1: కందిలో ఆకుముడత నివారణ ఎలా చేయొచ్చంటారు?
0: ప్రస్తుతం మనము కంది చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పుడు మనకు కంది 40 నుంచి 60 రోజుల మధ్య దశలో ఉన్నది. కాబట్టి మనకు కందిలో ఆకులపైన రంధ్రాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ కందిలో మనకు చిత్త పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. అదేవిధంగా ఆకుముడత కూడా మనకు ఆకులన్నీ ఒక మధ్యలో ఒక గుంపుగా ఏర్పడి దాని లోపల ఆకులను కూడా ఈ పురుగు ఆశించడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు చిత్త పురుగులకు కానీ ఆకుముడత పురుగు కానీ క్లోరిపైరిపాస్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ చిత్త పురుగులు కానీ అదేవిధంగా ఆకుముడతను మనం కందిలో నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
1: గారు, పత్తి పంటలో రసం పీల్చే పురుగుల వల్ల పంట చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఈ పత్తి పంటలో రసం పీల్చే పురుగుల్ని ఎలా నివారించగలుగుతాం?
0: ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పత్తి కూడా చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ఎలినో ప్రభావం వలన మనకు బిడ్డ పరిస్థితులు ఏర్పడడం అనేది జరిగినప్పుడు ఈ బిడ్డ పరిస్థితుల్లో మనకు పత్తిలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతూ ఉన్నది. మనం ఇప్పుడు పత్తిని చూసుకున్నట్లయితే సుమారుగా 60 నుంచి 80-70 రోజుల దశలో అంటే శాకీయ దశ నుంచి పుష్పించే దశ వరకు మొగ్గ దశలో కొన్ని చోట్ల మొగ్గ దశలో కూడా ఈ పత్తి అనేది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది. ఈ పత్తిలో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు బెట్ట పరిస్థితుల్లో మనకు ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఆశించడం అనేది జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే పత్తిలో పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగులు, తెల్లదోమ, అదేవిధంగా పేను బంక ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి మనము ఈ రసం పీల్చే పురుగులను ముందు అంటే పత్తి విత్తుకున్న తర్వాత మొదటి 20 రోజుల నుంచి మనము పత్తిలో రసం పీల్చే పురుగులను నివారణ చేపట్టాలి. కాబట్టి మొదటి దశలో అయితే పత్తి మలిసిన తర్వాత 20 రోజులకు ఒకసారి మనకు కాండానికి మందు పూసే పద్ధతిలో ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగుల్లో కాండానికి మందు పెట్టే పద్ధతిలో బొట్టు పెట్టే పద్ధతి అంటాం. ఇది బాగా రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం ఉన్నది. కాబట్టి దీనికి మొదటి దశలో 20 రోజులప్పుడు మొనోక్రోటోఫాస్ అనే మందును మరియు నీళ్లు అంటే 1:4 అంటే మొనోక్రోటోఫాస్ ఒక భాగం అయితే నీళ్లు 4 భాగాలు కలుపుకొని 20 రోజుల దశలో ఈ బొట్టు పెట్టే పద్ధతిని పెట్టుకోవాలి. అదేవిధంగా 40 మరియు 60 రోజులప్పుడు కూడా ఈ కాండానికి బొట్టు పెట్టే పద్ధతిని పాటించవచ్చు. అప్పుడు ఫ్లోనికామిడ్ అనే మందును ఒక భాగమైతే నీళ్లు 20 భాగాలు కలుపుకొని పత్తికి కాండం పైన లేత భాగాన మనము కాండానికి బ్రష్తో కానీ లేదా మనకు ఈ కాండానికి పైపుల్లాగా ఉండి మనకు ఇది స్పెషల్గా రూపొందించబడింది, దాని దగ్గర కూడా మనం కాండానికి బొట్టు పెట్టే పద్ధతిలాగా కాండం పై భాగాన్ని పూసినట్లయితే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఖర్చు తగ్గడమే కాకుండా మిత్ర పురుగులు కూడా ఎక్కువగా అభివృద్ధి చెంది ఈ రసం పీల్చే పురుగులైన పేను బంకను అదేవిధంగా తామర పురుగులను మిత్ర పురుగుల ఉధృతి అనేది పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతి ఎవరైతే పాటించకపోయినా మనం పురుగు మందులను పిచికారి చేసుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగులను మొదటగా లేత దశలోనే అంటే ఎక్కువగా ఇవి గుంపులు గుంపులుగా ఉండడం జరుగుతుంది, ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీనికి 5% వేప కషాయాన్ని కానీ లేదా వేప నూనె 1500 ppmను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క గుడ్లు మొదటి దశలో ఉండే గుడ్లు కానీ చిన్న చిన్న పిల్ల పురుగులను కానీ నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పురుగు మందుల విషయానికి వచ్చినట్లయితే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకో దానికి మనకు తామర పురుగులకైతే పిట్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా రకరకాల రసం పీల్చే పురుగులు, తామర పురుగులు కానీ పచ్చదోమ, ఆ విధంగా అన్ని రకాల పురుగులు ఉన్నట్లయితే దానికి డైఫెన్ థయూరాన్ అనే మందు 1.25 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. లేదా ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పత్తిలో సమర్థవంతంగా రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.
2: బైరే బైరే గారడి మూడు లోకం.

0: నమస్కారం శంకర్ గారు. చాలా మంది అంటుంటారు కత్తెర పురుగు వల్ల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది, దీనికి ఏం చేయాలి సార్, కత్తెర పురుగుని ఎలా నివారించాలి అని రైతులు అనుకుంటుంటూ ఉంటారు. అయితే ఈ కత్తెర పురుగుని ఎట్లా నివారించవచ్చు అంటారు?
1: తర్వాత మనకు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వరి పత్తి తర్వాత ఎక్కువగా సాగు చేసేది మొక్కజొన్న. ఈ మొక్కజొన్న చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు అనేది 2018 నుంచి మనము ఈ కత్తెర పురుగును మొక్కజొన్నలో గుర్తించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ మొక్కజొన్నకు కత్తెర పురుగు వల్ల చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి కత్తెర పురుగు ఆశించిన మొక్కలు చూసుకున్నట్లయితే ఇది మొదటి 10-12 రోజుల నుంచి ఈ కత్తెర పురుగు ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కత్తెర పురుగు ఆశించినప్పుడు మొదటి దశ రెండవ దశ లార్వలు ఆకుపైన ఉండి ఆకుపైన తెల్లని చారలు అనేవి ఏర్పడతాయి. ఆ తర్వాత 3వ దశ 4వ దశ లార్వలు అనేది మొక్క సుడి లోపల ఉండి లోపల భాగాన్ని తినడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చివరి దశలైన 5వ దశ 6వ దశ లార్వలు మనకి ఎక్కువ నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3, 4వ దశల పురుగుల్లో ఏవైతే లోపల ఉండి మొత్తం ఆకును తినడం వల్ల మనకు ఆకుల పైన రంధ్రాలు అసమానంగా రావడం అనేది, రంధ్రాలు ఏర్పడడం జరుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగు వలన మొక్కజొన్నలో చాలా నష్టం అనేది కలుగుతున్నది. కాబట్టి ఈ కత్తెర పురుగు

మొదటి దశల నుంచి మనము ఈ కత్తెర పురుగును నివారించుకోవాలి. ఈ మొదటి దశ అంటే పైరు 10-12 రోజుల్లో ఉన్నప్పుడు మనకు అజాడి రక్టిన్ వేపు నూనెను 1500 పీపీఎం ను మనకు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశలు కూడా భూమిలో ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో లోతైన దుక్కులు కూడా దున్నుకోవాలి. ఆ తర్వాత ఈ పురుగు నివారణకు జీవ శిలీంద్ర నాశనులైన బ్యాక్టీరియా సంబంధిత మందులు బీటీ ఫార్ములేషన్ మందులు కానీ మనకు 2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా మెటారైజం రిలే అనే జీవ శిలీంద్ర నాశిని దాన్ని కూడా 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మొదటి దశలో ఉండే లార్వాలను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా గుడ్డి దశలో కూడా దీన్ని నివారించుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ట్రైకోగ్రామ ప్రిటియోజం అనే గుడ్డు పరాన్న జీవిని కూడా మనము మొక్కజొన్నలో వదులుకున్నట్లయితే ఈ గుడ్డు దశలోనే ఈ కత్తెరపురుగు యొక్క గుడ్లను నాశనం చేసే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్ని చేసిన తర్వాత కూడా మనకు అన్ని సస్యరక్షణ పద్ధతులు చేపట్టిన తర్వాత కూడా మనము ఈ పురుగును మన పొలంలో గమనించినట్లయితే అప్పుడు మనము సస్యరక్షణ మందుల జోలికి వెళ్ళాలి. ఆ సస్యరక్షణ మందులను మనము మొదటి దశలో మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకోవడము లేదా ఎకరానికైతే 80 గ్రాములు ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును పిచికారి చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లోరాంట్రమిలీప్రోల్ అనే మందును కూడా 80 గ్రాములు ఎకరానికి పిచికారి చేసుకోవాలి. మనం మందు పిచికారి చేసుకున్నప్పుడు మొక్కల సుడుల్లో, ఎందుకంటే ఈ కత్తెర పురుగు అనేది మొక్కల సుడుల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి మనం మందు పిచికారి చేసుకున్నప్పుడు మందు అనేది మొక్కల సుడుల్లో పడాలి. సుడుల్లో పడేటట్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును చాలా వరకు నివారించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇంకో పద్ధతి ఏంటంటే మొక్క పంట 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు కత్తెర పురుగును నివారించడం కోసం మొక్కజొన్నలో ఇసుక మరియు సున్నాన్ని, అంటే సున్నము 1 భాగము ఇసుక 9 భాగాలను కలుపుకొని మనం ఆ ఉసుకను ఆ మొక్కజొన్న సుడుల్లో వేసుకున్నట్లయితే ఆ ఉసుక రాపిడికి లార్వాలు చనిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఈ పద్ధతిని కూడా పాటించినట్లయితే ఖర్చును తగ్గించుకోవడం అవుతాం. కాబట్టి ఇప్పుడు మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఈ సస్యరక్షణ పద్ధతులను చేపట్టినట్లయితే తప్పనిసరిగా మనం చాలా వరకు నివారించుకొని అధిక దిగుబడిని సాధించే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా తగ్గించుకున్న అవ్వడం అనేది జరుగుతుంది.

0: ఉల్లికోడు యాజమాన్యం గురించి తెలుపు.
1: ప్రధానంగా ఇంతకుముందు చెప్పాము, వరి అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేస్తారు కాబట్టి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో ఉల్లికోడు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ ఉల్లికోడు గమనించినట్లయితే వరి నాటు వేసుకున్న తర్వాత మనకు 30 రోజుల తర్వాత ఈ ఉల్లికోడు అనేది గమనించడం జరుగుతుంది. ఈ ఉల్లికోడు 30 నుంచి 50 రోజుల మధ్యలో దీని యొక్క ఉద్ధృతి అధికంగా ఉంటుంది. దీని లక్షణాలు గమనించినట్లయితే ఉల్లికోడు అనేది మనకు చూసుకున్నట్లయితే గొట్టాలు లాగా, గొట్ట ప్రోగం అంటాం, మనకు ఉల్లికాడ ఉల్లికాడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు గొట్టాలు అనేది రావడం జరుగుతుంది. వరిలో ఈ గొట్టాలు వచ్చినట్లయితే వాటి నుంచి కంకులు అనేది రావు కాబట్టి చాలా వరకు పంట నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి మనము కామన్ తొలుచు పురుగుకు ఏ విధంగా అయితే చెప్పామో అప్పుడే ఈ కార్బోఫిరన్ గుళికలు 3CG గుళికలను మనం వేసుకున్నట్లయితే ఈ కామన్ తొలుచు పురుగు ఉపయోగించే కార్బోఫిరన్ 3CG గుళికలు కూడా మనకు వరి ఉల్లికోడు కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ కార్బోఫిరన్ గుళికలు తప్పనిసరి ఎకరానికి 10 కిలోలు వేసుకున్నట్లయితే వరిలో వచ్చే ఉల్లికోడును కూడా మనము నివారించుకునే ఆస్కారం ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఈ దోమపోటు కూడా వరిలో నష్టం చేకూరుస్తుందా?
1: మనకు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే బెట్ట పరిస్థితులు ఎలిన ప్రభావం వల్ల మనకు వరిలో కంకి వెళ్ళిన తర్వాత అంటే పంట 60 రోజులు దాటిన తర్వాత ఉబ్బ వాతావరణం ఎక్కువగా ఉండే బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే ఈ దోమ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దోమ నివారణకు మనం నాటు వేసుకునేటప్పటి నుంచి సరైన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు అంటే మనం నాటు వేసేటప్పుడు, వరి నాటు వేసేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల ఖాళీ బాటలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొలాన్ని మొదటి నుంచే అడపదడప ఆరబెడుతూ నీళ్లు పెట్టుకోవాలి. అదేవిధంగా యూరియా ఏ విధంగా అంటే ఎంత అయితే సిఫారసు చేస్తామో అదే సిఫారసు చేసిన మేరకే యూరియాను వేసుకోవాలి. ఈ పద్ధతులను పాటించినట్లయితే మనము వరిలో దోమ

0: మొదటి నుంచి నివారించుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతిని పాటించిన తర్వాత కూడా మనం వరిలో ఈ దోమపోటు చూసుకున్నట్లయితే పంటలు మనకు 60 రోజుల తర్వాత ఈ దోమపోటు ఆకులు అనేది కాండం నుంచి రసాన్ని పీల్చడం వల్ల మనకు కాండం అనేది మొక్కలు అనేది పసుపు కలర్ కు మారిపోయి కొన్ని రోజుల తర్వాత ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ పొలంలో మనం గమనించినట్లయితే అక్కడక్కడ చుడులు చుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగును ఎప్పుడైతే అక్కడక్కడ మనకు పసుపు కలర్ మొక్కలు కనపడతాయో అప్పుడే మనం అక్కడికి వెళ్ళి మనం చూసుకొని దోమ ఉందా లేకపోతే వేరే దానివల్ల ఈ విధంగా అవుతుందా గమనించి మనము ఈ దోమను నివారణ చర్యలు చేపట్టాలి. ఒకవేళ ఈ వరి పొలంలో మనము దోమని గమనించినట్లయితే బిఫ్రోఫిజిన్ అనే మందును 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే పైమెట్రాజిన్ అనే మందును 120 గ్రాములు 1 ఎకరానికి కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఈ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే దోమను కూడా ఒరిలో తప్పనిసరిగా నివారించుకున్న వాళ్ళం అవుతాం.
1: డాక్టర్ గారు, ఈ అపరాల్లో కూడా రసం పీల్చే పురుగుల వల్ల నష్టం జరుగుతుందా? ఒకవేళ అలా జరిగితే వాటిని ఎట్లా నివారించవచ్చు అంటారు?
0: మీకు అపరాలు ఈ ఎలిన పరిస్థితుల వల్ల ఈ సంవత్సరము పెసర మినుము అదేవిధంగా కంది ఎక్కువగా సాగు చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రస్తుతం పెసర మినుము ప్రస్తుతము 30 రోజుల దశలో అంటే శాకీయ దశ నుంచి మగ్గ పూత దశలో మనకు పెసర మినుము అనేది మన రాష్ట్రంలో గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ దశలో మనకు ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. మనకి రసం పీల్చే పురుగులను చూసుకున్నట్లయితే తామర పురుగులు అదేవిధంగా పీన్ బంక తెల్లదోమ ఎక్కువగా ఈ అపరాలలో ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తామర పురుగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ తామర పురుగులు పైరు లేత దశలో ఉన్నప్పుడు ఆకుల వెనుక భాగాన నుండి అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల మనకు ఆకులు తెల్లగా మెరిసి చన్నని గీతలు మనకు ఆకుల పైన గమనించడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగులు అంటే తామర పురుగుల వల్ల మనకు పెసర మినుములో మనకు ఆకుముడత అనే వైరస్ వ్యాధిని కూడా వ్యాపించేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులు నివారణకు పిట్రోనిల్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇస్ఫేట్ అనే మందును కూడా 1 గ్రాము 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం అపరాలలో ఈ తామర పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా ఈ పెసర మినుములో మనకు పల్లాకు తెగులు కూడా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పల్లాకు తెగులు వల్ల మనకు ఎక్కువగా నష్టం అనేది కూడా కలగజేయడం జరుగుతుంది. తెల్లదోమ వల్ల మన పల్లాకు తెగులు వస్తున్నది. కాబట్టి పల్లాకు తెగుల నివారణకు మనకు డైఫెంతురా అనే మందును 1.25 గ్రాములు అదేవిధంగా ఎస్టామెంప్రిడ్ అనే మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అపరాలలో పెసర మినుములో మనం ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు.
1: డాక్టర్ ఎం శంకర్ గారు, ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెం నుంచి విచ్చేసి మా కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని వానాకాలంలో చీడపీడల యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే?
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుంధ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
3: पर हम तो सब ये डाले
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच
2: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज तो जल्दी खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
5: ఇంతవరకు కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమంలో వివిధ పంటల్లో వానాకాలంలో వచ్చే చీడపీడల నివారణ యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి ప్రాంతీయ పరిశోధన స్థానం పాలెంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ ఎం శంకర్ గారితో పరిచయ కార్యక్రమం ఉన్నారు. పరిచయకర్త సాంబశివరావు కండ్రతి.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం

0: ప్రస్తుతం ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 8 గంటలకు వస్తుంది. ఇప్పుడు తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట అవునన్నా కాదన్నా చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గా నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, మిహిమశ్రీ, మరి వీరందరి కోరికపై అవునన్నా కాదన్నా చిత్రం కోసం ఎస్పి చరణ్, ఉషా ఆలపించిన ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: డాక్టర్ బలరాం జాదవ్,
4: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
3: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ బలరాం జాదవ్,
3: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
3: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం.
1: మీరు విన్న ఆ పాట ఆచార్య చిత్రంలోనిది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి గోనేరావి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెచ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం అభిరుచి. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.

0: నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె సమస్యల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మనసున్న మహారాజు చిత్రం నుండి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, లత, అనన్య. మరి వీరి కోరికపై ఈ పాట

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి. హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 25వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా, మూతబిందు, చూపు తగ్గడం మొదలైన సమస్యలకు నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మగధీర చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ మరి వీరందరి కోరికపై ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట సీతారామం చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ కానాజీగూడ ఇందిరానగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయిభూషణం, జాహ్నవి, పల్లవి, మోనిక, శ్రీనిధి.

0: సమయం 8:30. జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఏఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు. మీరు వింటున్న కార్యక్రమం జానపద సంగీత కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు అనగా ఆదివారం 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashaskolarships.co.in.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు, 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం, 11:00 హిందీలో వార్తలు, 11:05